శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: దాంపత్యం. దాంపత్యం అంటే రెండు మనసులు, ఒక జీవన ప్రయాణం. దాంపత్యం అనే మాట వినగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? ఒక భార్య, ఒక భర్త, ఒక చిన్న ఇల్లు, ఒక కుటుంబం. కానీ నిజానికి దాంపత్యం అంటే ఇవన్నీ మాత్రమే కాదు. రెండు మనసులు కలిసి ఒకరి బలహీనతలకు మరొకరు బలంగా నిలబడి సుఖంలోనూ కష్టంలోనూ చివరి వరకు కలిసి నడిచే జీవన ప్రయాణమే దాంపత్యం. పెళ్లి రోజున ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుతారు. కానీ జీవితం అసలు పరీక్ష పెళ్లి తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మనకు ఎదుటివారి మంచి లక్షణాలే కనిపిస్తాయి. కానీ దాంపత్యంలో వారి అలవాట్లు కనిపిస్తాయి, లోపాలు కనిపిస్తాయి, కోపమూ కనిపిస్తుంది, అహంకారమూ కనిపిస్తుంది. అక్కడే అసలు ప్రేమకు పరీక్ష మొదలవుతుంది. నువ్వు నా కోసం మారాలి అనటం సులభం, నీ లోపాలు అర్థం చేసుకుని నిన్ను నేను సహకరిస్తాను అనటం గొప్ప విషయం. దాంపత్యంలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడకపోవటం గొప్ప విషయం కాదు. గొడవ వచ్చిన తర్వాత మన మధ్య సమస్యే ఉంది కానీ మన మధ్య బంధం బలంగా ఉంది అని ఆలోచించటం గొప్ప విషయం. ఒకసారి మనం జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి పెళ్లిళ్ళు, తల్లిదండ్రుల జీవితమంతా పిల్లల చుట్టూనే తిరుగుతుంది. కానీ ఒకరోజు పిల్లలు తమ తమ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పెద్ద ఇంట్లో మళ్ళీ ఇద్దరే మిగులుతారు. అప్పుడు మనకు ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. మన జీవితంలో ఎన్నో సంబంధాలు వస్తాయి పోతాయి, కానీ మనతో ప్రతిరోజూ కలిసి నడిచిన జీవిత భాగస్వామి మాత్రం మన జీవిత కథలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉండే ఏకైక వ్యక్తి. ఒకప్పుడు భార్య మీద భర్తకు కోపం వస్తుంది. ఇతను నా మాట వినట్లే అంటుంది. భర్త కూడా ఆమె నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు. కానీ అదే భర్త ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు చప్పుడైతే గబుక్కును చూస్తుంది భార్య. అదే భార్య అనారోగ్యంతో ఉంటే భర్త

0: మనసు ఆందోళనకి గురవుతుంది. ఇదే దాంపత్యంలోని అసలైన ప్రేమ. అది ఎప్పుడూ మాటల్లో కనిపించదు. కొన్నిసార్లు ఒక గ్లాసు నీళ్లలో కనిపిస్తుంది, ఒక పూట భోజనం ప్రేమగా పెట్టడంలో కనిపిస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అనే ఒక్క మాటలో కనిపిస్తుంది. కోపం ఉన్నా మనసులో మాత్రం ఎదుటివారి క్షేమం కోరుకోవటమే కనిపిస్తుంది. అందుకే దాంపత్యానికి ప్రేమ ఎంతో అవసరం. అంతకంటే ఎక్కువ అవసరమైనవి పరస్పర గౌరవము, నమ్మకము, సహనము, సంభాషణ. మాట్లాడకుండా సమస్యలు పరిష్కారం కావు, అహంకారంతో బంధాలు నిలబడవు. మొదట నువ్వే మాట్లాడాలి అనే పంతంతో ఎన్నో అందమైన జీవితాలు దూరమైపోతున్నాయి. అందుకే క్షమాపణ చెప్పాల్సిన చోట క్షమాపణ చెప్పండి, ధన్యవాదాలు చెప్పాల్సిన చోట ధన్యవాదం చెప్పండి, ప్రేమను పంచాల్సిన చోట ప్రేమించండి. ఎందుకంటే మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయటానికి రేపు తప్పకుండా వస్తుందనే జీవితం ఏమీ హామీ ఇవ్వట్లేదు కదా. మన భారతీయ సంస్కృతిలో దాంపత్యాన్ని కేవలం ఒక ఒప్పందంగా చూడలేదు. సహధర్మచారిణి అనే భావనలో భార్యాభర్తలు ఒకరినొకరు మరొకరు భాగస్వామిగా భావించరాదు. సుఖంలో కలిసి ఉండటం పెద్ద విషయమేం కాదు. కష్టం వచ్చినప్పుడు చేయి విడవకుండా ఉండటమే నిజమైన దాంపత్యం. మన పెద్దలు ఒక మాట చెబుతారు, ఇల్లు ఇటుకలతో కాదురా అనుబంధాలతో నిర్మించబడింది అని. ఆ అనుబంధాలు ప్రేమతో కాపాడుకుందాం. జీవిత భాగస్వామి ఉన్నప్పుడే వారు విలువ గుర్తిద్దాం. ఎందుకంటే వారు దూరమైన తర్వాత మనం ఎంత కోల్పోయామో గుర్తొస్తుంది. వారి స్వరం తిరిగి వినిపించదు, వారి చేయి తిరిగి మన చేతికి రాదు. అందుకే వాళ్లతో మనతో ఉన్నప్పుడే ఒకసారి ప్రేమగా మాట్లాడదాం. మనం ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుందాం. చివరిగా ఒక్క మాట, పరిపూర్ణమైన భార్య ఉండదు, పరిపూర్ణమైన భర్త ఉండడు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే రెండు మనసులుంటే ఆ దాంపత్యం పరిపూర్ణమవుతుంది. మనిషిలోని లోపాలు కాకుండా అతనిలోని మంచిని చూడగలిగితే ఇల్లే స్వర్గసీమవుతుంది. చివరికి ఒకరి చేయి ఒకరు విడవకుండా ఉండండి. అదే ముఖ్యం. దాంపత్యం అంటే ఒకే ఇంట్లో కలిసి జీవించటం కాదు, ఒకరి హృదయంలో మరొకరు జీవించటం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వైవిఎస్ గిరిరావు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: This is Akashwani. The news read by Tanvi Khurana. Prime Minister Narendra Modi will distribute more than 51,000 appointment letters to newly recruited youth in various government departments and organizations at the 20th Rozgar Mela today through video conferencing. Mr. Modi will also address the gathering on this occasion. This Rozgar Mela will be held at 45 locations across the country. The newly appointment candidates will be joining various ministries and departments of the Government of India, including Department of Revenue, Ministry of Railways, Ministry of Home Affairs, Ministry of Health and Family Welfare, Department of Financial Services, Ministry of Defence, among others. Prime Minister Narendra Modi will inaugurate the International Conference on the Future of Environment and Climate Dynamics today in New Delhi. The two-day conference is being organized by the National Green Tribunal. It will bring together environmental experts, judges of the Supreme Court and High Court, and district court judges. Secretaries of various ministries and senior government officials will also participate in this event. Representatives from state judicial academics, state legal services authorities, state expert appraisal committees, state environment impact assessment authorities and state wetland authorities will attend the conference. It will also bring together eminent judges and judicial representatives from 17 countries. India and UAE have reaffirmed their commitment to continued cooperation and coordination in efforts to promote regional peace, security and stability. Prime Minister Narendra Modi received a telephone call from the President of the United Arab Emirates, Sheikh Mohammed bin Zayed Al Nahyan. The two leaders exchanged views on the developments in West Asia. They also discussed new measures to further deepen the India-UAE comprehensive strategic strategic partnership, including in the areas of energy, defense, technology, investment, and health. The

టమాటోలో సమగ్ర శస్త్రరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా టమాటాలో తెగుళ్లను గనక మనం చూసినట్టయితే, ముందుగా వచ్చే ఆకుమాడు తెగులు. టమాటా పంట వేసిన 20 నుండి 25 రోజుల్లో ఈ తెగులు ఆశిస్తుంది. ముదురు ఆకుల మీద ముదురు రంగు లేదా నల్లటి వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు మాడిపోతాయి. నల్ల మచ్చల మధ్యలో వలయాలు ఏర్పడడం ఈ తెగులు ముఖ్య లక్షణం. తెగులు ఆకుల మీదనే కాకుండా కాడలు, కాండం, కాయల మీద కూడా కనిపిస్తుంది. ముందుగా వచ్చే ఈ ఆకుమాడు తెగులకి యాజమాన్య పద్ధతులు గనక మనం చూసినట్టయితే, తెగులు కలిగించే శిలీంద్రానికి ఆశ్రయమిచ్చే పంట అవశేషాలను, కలుపు మొక్కలను నిర్మూలించాలి. మొక్కలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మ్యాంకోజెప్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు తీవ్రతను బట్టి 2 లేదా 3 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకొకటి, ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు. జూలై నుండి డిసెంబర్ మాసాల్లో ఆలస్యంగా వచ్చే ఆకుమాడు తెగులు ఉధృతంగా వస్తుంది. దీనివల్ల 100% పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఆకుల చివర్లలో గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకులు ఎండిపోవడం ఈ తెగులు ముఖ్య లక్షణం. ఈ మచ్చలకి

ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు. మొక్కలు కాలినట్లుగా కనిపిస్తాయి. కాయల మీద, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు కాయలన్నీ గోధుమ రంగుగా మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు నివారణకి క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా కార్బండిజమ్

7 నుండి 10 రోజుల వ్యవధిలో ఒకదాని తర్వాత మరొకటి పిచికారీ చేయాలి. టమోటాను ఆశించే మరొక తెగులు శిలీంద్ర ఎండు తెగులు. భూమిలో అధిక తేమ, పొలంలో మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం, వేడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఫ్యూజేరియం శిలీంద్ర ఎండు తెగులు కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కలు పసుపు రంగుగా మారి ఎండిపోతాయి. కాండాన్ని చీల్చి చూస్తే గోధుమ రంగు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకి సరైన నీటి యాజమాన్యాన్ని పాటించాలి. 2 కిలోల ట్రైకోడెర్మాను 185 కిలోల పశువుల ఎరువుతో కలిపి, దీంతో పాటుగా 20 కిలోల వేపపిండిని కలిపి గోనె సంచులతో కప్పి చెట్టు నీడలో కానీ ఎండతగలని ప్రదేశంలో కానీ ఉంచి 3 రోజులకొకసారి నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత 1 ఎకరం పొలంలో వేసి కలయదున్నాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము, దీంతోపాటుగా మ్యాంకోజెబ్ 2 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. టమాటాను ఆశించే మరొక తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. టమాటాలో మొక్కలు అతి త్వరగా ఎండిపోవడం అన్నది ఈ బ్యాక్టీరియా ఎండు తెగులు ముఖ్య లక్షణం. ఈ వ్యాధిని నిర్ధారించాలంటే తేలికపాటి పరీక్షను చేయొచ్చు. వ్యాధి సోకిన మొక్కల నుండి కాండపు మొక్కను కత్తిరించి ఒక గాజు గ్లాసులో ఉన్న నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉంచితే పాల రంగులో చిక్కని బ్యాక్టీరియా ఊట నీటిలోకి కత్తిరించిన అంచుల గుండా విడుదలవుతుంది. ఈ పరీక్షను ఉపయోగించి బ్యాక్టీరియా ఎండు తెగులను నిర్ధారించవచ్చు. దీని నివారణకి నాటే ముందే ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పౌడర్ భూమిలోనే వేసి కలయదున్నాలి. నాటే ముందు నారును స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి. పొలంలో తెగులు గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రాము చొప్పున 10 లీటర్ల నీళ్లలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోయడం వల్ల తెగులు వ్యాప్తిని అరికట్టచ్చు. ఫ్రెంచ్ చిక్కుడు పంటతో పంట మార్పిడి చేస్తే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులని నివారించవచ్చు. టమోటాను ఆశించే మరొక తెగులు బూడిద తెగులు. బూడిద తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకుల మీద తెల్లటి బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. శిలీంద్రపు పెరుగుదల ఆకంతా కూడా వ్యాపించి ఆకులు ముడుచుకుని ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లేదా ట్రైడోమిఫాస్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో వైరస్ తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే తొలకరి వర్షాలు పడిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు మాసం వరకు కూడా ఈ వైరస్ తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా లేత ఆకుల మీద ఉంగరం వంటి గోధుమ రంగులో గుండ్రని తీగచారలు మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు ఎండిపోయి మొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. తర్వాత ఆకు కాడలు కాండానికి పువ్వుకి కూడా ఈ మచ్చలు వ్యాపించి నల్లగా మారి ఎండిపోతాయి. పూతకాయలు రావు. ఇది తామర పురుగుల ద్వారా పొలమంతా వ్యాపిస్తుంది. తెగులుని గమనించినప్పుడు ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక టమాటాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్టయితే రసం పీల్చే పురుగులు, తామర పురుగులు, పేనుబంక పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ మొదలైన రసం పీల్చే పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి వీటి నివారణకి ప్రధాన పొలం చుట్టూ 2 నుండి 3 వరుసలు మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటల్ని వేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల వలసలని అరికట్టచ్చు. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టచ్చు. వీటి ఉధృతిని తగ్గించడానికి ఎకరం పొలంలో 4 నుండి 5 చొప్పున పసుపు లేదా నీలం రంగు పూసిన రేకులను గ్రీజు పూసి పెట్టాలి. రసం పీల్చే పురుగులు ఈ డబ్బాలకు ఆకర్షించబడి అతుక్కుని చనిపోతాయి. మొక్కలు నాటిన 20 రోజుల తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 1 గ్రాము చొప్పున లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక టమాటోలో కాయతొలిచే పురుగుల విషయానికి వచ్చినట్టయితే 20 నుండి 25 రోజుల వయసున్న టమాటా మొక్కల్ని, 40 నుండి 45 రోజుల వయసున్న బంతి మొక్కల్ని 16:1 నిష్పత్తిలో ప్రధాన పొలంలో నాటడం ద్వారా పచ్చపురుగు బంతి మొక్కలకి ఆకర్షించబడుతుంది. తద్వారా టమాటాలో దీని ఉధృతిని తగ్గించవచ్చు. కొద్ది నెలలుగా టమాటాను టమాటో లీఫ్ మైనర్ అనే పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంది. వీటి పిల్ల పురుగులు ఆకుల మీద వంకర టింకర సొరంగాలను చేసి ఆకుపచ్చని పదార్థాలని తింటూ ఉంటాయి. ఇవి ఆకుల్నే కాక పూ మొగ్గలు, కాయలపై కూడా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. పురుగు ఆశించిన కాయల మీద సన్నని రంధ్రాలు ఏర్పడి మార్కెటింగ్కి పనికిరావు. ఒక్కొక్కసారి ఈ పురుగు వల్ల 50 నుండి 100% కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీని యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్టయితే

వంగ ఆలుగడ్డ పంటలతో పంట మార్పిడి చేయకూడదు. పంట నాటిన 20 నుండి 25 రోజులప్పుడు మగ రెక్కల పురుగుల్ని ఆకర్షించే లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగుల్ని గమనించినప్పుడు రైనాక్సిఫైర్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోడి కర్బ్ 1 గ్రాము, దీంతో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు టమాటాలో నల్లి పురుగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకుల మీద పసుపు రంగులో మచ్చలు కనిపించిన తర్వాత ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. దీన్ని నివారణకి వేప నూనె 10 మిల్లీలీటర్లు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రోపర్గేట్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి ఆకుల కింద భాగం కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఇక టమాటాలో వివిధ ఆకారాల్లో తెల్లని చారలు ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. దీన్నే పాముపొడ తెగులు అంటారు. పురుగులు ఆశించిన ఆకుల్ని మొక్కల నుండి తీసి నాశనం చేయాలి. దీని నివారణకి 5% వేపగింజల కషాయం లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాబట్టి రైతు సోదరులు సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు గనక పాటించినట్టయితే రసాయన మందులపై పెట్టే ఖర్చు తగ్గించుకుని అధిక నికర ఆదాయాన్ని పొందొచ్చు.

0: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక

0: ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో హోంమంతి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరినాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడం ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పెరటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎన్ నారాయణ పేర్కొన్నారు.

0: కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితలావర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో శతకపద్య సౌరభం, మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం సమర్పణ డాక్టర్ చివుకుల సుందరరామశర్మ. అనంతరం బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రసంగం, ఇంకా శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు, లలితగీతాలు వింటారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంవీఎస్ ప్రసాద్. 8:35 చిత్రతరంగిణి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వైలిన్ వాద్యం వింటారు. 10:00 వసుదైక కుటుంబం ప్రాంతీయ వార్త విభాగం వారి సమర్పణ. 10:30 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు, పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో వివిధ కళాకారుల బృందగానం వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు, ఇంకా నడక వలన లాభాలు లలిత గీతాలు వింటారు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం, 4:30 ఛాత్రం కేలియే సూచనాయం 10వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థిని షేక్ అలియా ఫర్హత్. 4:45 శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రగీతాలు,

ఐదున్నరకు యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో కిషోర బాలికల ఆహారపు అలవాట్లు. ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. ఈ అంశం గురించి కొల్లిపార గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 చిత్రగీతాలు, 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అనంతరం 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్ హరికుమార్ గారి వయలిన్ వాద్యం వింటారు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక

0: వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్ మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: वी आर ऑलरेडी ग्लोबली कम्पेटिटिव. अभी जितने भी 5 प्लांट में जो प्रोडक्शन चालू हुआ है वो सब के सब एक्सपोर्ट में कॉम्पिटिशन में खड़े उतर रहे हैं, क्वालिटी पर भी और कॉस्ट में भी. सो वी आर ग्लोबली कम्पेटिटिव एंड इट्स अ वेरी गुड जर्नी. सेमिकॉन 1.0 वॉज ऑल अबाउट मेकिंग द फाउंडेशन. सेमिकॉन 2.0 इज अबाउट बिल्डिंग ओवर दैट फाउंडेशन.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: శతకపద్య సౌరభం మారణకవి విరచించిన భాస్కర శతకపద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం వింటారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందరరామశర్మ గారు.
1: మారణకవి రచించిన భాస్కర శతకంలో పద్యం, అతను దలంచి గూర్చి ప్రజ ఆదరమప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురు అటు కానగా వేగమే కొట్టి తెండనన్ మొదటికి మోసమవు పొదుగు మూలముకు వసిన పాలుగల్గునే పిరికినగాక భూమి పశు బృందము ఎవరికైన భాస్కర. దీని భావం, మానవులు పశువులకు పిరికిన పాలు వస్తాయి గాని పొదుగు కోస్తే పాలెట్లా వస్తాయి. అలాగే రాజు కూడా సమయాన్ని చూచి ప్రజలను పిలిచి అవసరాన్ని చెప్పి ఆదరంతో అడిగితే ధనమిస్తారు గాని కొట్టి తెండనన ఇస్తారా? ఇవ్వరు సరికదా, తన అధికారానికి ముప్పు కలుగుతుంది. ఇది పద్యభావం. చూస్తే రాజు రాజ్య పరిపాలన కోసం ప్రజల మీదే ఆధారపడతాడు. ప్రజలు కూడా తమ రక్షణ పోషణ కోసం రాజు మీదే ఆధారపడతారు. ఇది అన్యోన్య ప్రేమాస్పదమైన అనురాగ గౌరవ సంబంధం. అటువంటప్పుడు రాజు ప్రజల ధనాన్ని పన్నుల రూపంలో ఆశించడంలో తప్పు లేదు. రాజు ధనం సమకూరే చోటు లేవో ఇలా చెప్తారు, కర్షకులు వణిజులు గోరక్షకులు ధనాధీసులకు ధనము ఒడగూడెడి చోటులు. అయితే ఆ కర్షకులు

0: దగ్గర, వణిజుల దగ్గర, గోరక్షకుల దగ్గర, అవే తన తనాధారమునకు ఉత్పత్తి స్థలాలు అయినా వానికి ఇంచుకయు హానిగాక ఉండ తనకును బండార మొదవక ఉపార్జన చేయవలయు. వారికి హాని కలగకుండా తన భాండాగాలాన్ని నింపుకోవాలి, కాని బలవంతం చెయ్యకూడదు. భాండాగాలను నింపుకోవాలని అనుకున్నా ధర్మసిద్ధిగా సంపాదించాలి. అదే శాశ్వత కీర్తి సద్గతి కలిగిస్తుందని రాజనీతి చెప్తోంది. ఇక్కడ భాస్కర శతకాని పద్యాన్ని పోలినం, అట్లాంటి పద్యం భారతంలో కూడా కనిపిస్తుంది. పరుసదనము మెయిన్ అరిగొన చొర తొగదు, అది పొదుగుగోయు చొప్పగు విను పాల్గురించుకొన తలంచిన అరయవలది గోవు ప్రజయు అట్టిది అధిపా. దౌర్జన్యంతో పన్ను వసూలు చేయకూడదు. అది ఎలాంటిదంటే పాలిచ్చే ఆవు పొదుగు కోసుకున్నట్లే అని భారత పద్యానికి అర్థం. పాలు కావాలంటే ఆవును కాపాడుకోవాలి కదా అంటాడు భారతకర్త. ప్రజలు అలాంటి వారే. ఇక్కడే శాంతిపురమంలో భీష్ముడు ధర్మరాజుకు బోధ చేస్తాడు. అదేమిటంటే, కోరి తోటవాడు కుసుమ ఫలంబులు కోయునట్లు రాజు కొనగవలయు అవ్వనములను నరికి అంగారములు చేయు భంగి అయిన భూమి పాడుగాదే. తోటమాలి ఏం చేస్తాడు? తోటలో ఉన్న పూలు పళ్ళు కావాలి అనుకున్నట్టయితే ఎంతో చాలా జాగ్రత్తగా ఆ పూలు పళ్ళు కోసుకుంటాడు. అంతేగాని ఆ పూలు పళ్ళు సరిగా రావటం లేదని మొక్కలన్నీ నరికి ఆ తోటను తగులబెట్టాడు. అలాగే రాజు కూడా ప్రజల ధనం కావాలంటే వారిని సరైన సమయంలో తోటమాలి పూలు పళ్ళు చక్కగా జాగ్రత్తగా కోసుకున్నట్లుగా ప్రజలని పిలిచి ఆదరించి మంచి చెడు చెప్పి తన అవసరాలు చెప్పి ధర్మం సంపాదించాలే కాని వారిని దండించి బెదిరించి శిక్షించి వారి నుంచి ధనం రాబట్టకూడదు. అలా ధనం రాకపోగా మొదటికే మోసం వచ్చి తన రాసరికానికే ముప్పు కలుగుతుంది. ఈ రాజధర్మాన్ని చక్కని దృష్టాంతంతో మారణకవి చెబుతున్నాడు. ఆవు నుంచి పాలు కావాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా నయాన ఆదరమైన మాటలతో పొదుగు నుంచి పాలు పితుక్కోవాలి, గాని ఆ పొదుగునే కోసుకుంటే ఏం ప్రయోజనం? పద్యం మరొక్కసారి. అతను తలంచి కూర్చి ప్రజ ఆదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురు అటు కానక వేగమే కొట్టి తెండనన్ మొదటికి మోసమవు పొదుగు మూలము కోసిన పాలుగల్గుని పిదికినగాక భూమి పశు బృందము ఎవరికైనా భాస్కరా.
1: శతక పద్య సౌరభం మారణకవి రచించిన భాస్కర శతక పద్యాలకు వ్యాఖ్యాన సహిత విశ్లేషణాత్మక ఆవిష్కరణ విశేషం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ చివుకుల సుందర రామశర్మ గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రసంగం వింటారు.
3: నా సుఖాలు సంతోషాలు గౌరవాలు సమస్తము సరస్వతి ప్రీత్యర్థం. నా కష్టాలు నష్టాలు దురదృష్టాలు అన్నీ శివార్పణం అంటాడు పద్మశ్రీ బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయనే కవితా సంకలనంలో. భూలోకనందనంగా భాషించే సౌందర్య కేంద్రం మన కోనసీమ. రాజోలు తాలూకా మామిడి కుదురు అనే గ్రామంలో బోయ పల్లయ్య నాగమ్మ అనే పుణ్య దంపతులకు 1911 సెప్టెంబర్ 19వ తేదీన జన్మించాడు. ఆయన పుట్టింది పంచమ కులంలో. ఇక్కడ చిన్న విశ్లేషణ అవసరం. అదేంటంటే 1917లో పంచమ వర్గం వారిని ఆది ఆంధ్ర అనేవాళ్ళు. అది 1931 నాటికి హరిజన అనే పదం వాడుకయింది. ఆ తర్వాత 1936లో షెడ్యూల్డ్ కులాలనే పేర భారత ప్రభుత్వం లెక్కల్లో నమోదైంది. అయితే ప్రస్తుతం దళిత అనే పదమే వాడుకలో ఉంది. నిజానికి భూలోక స్వర్గమైన కోనసీమ

లోని మామిడి కుదుర్లు ఒక మందారవనం అది. అందులో బోయ అని ఇంటి పేరున్న వారి మెరక ఒక కల్ప తరువుల కట్ట. అయితే వారికున్నదంతా కొబ్బరి తోటే. అందుకే ఆయన కొబ్బరి ఎక్కడ కనిపించినా నాకు దానిలో కొబ్బరి తోటలు కనిపిస్తాయి, కోనసీమ ప్రత్యక్షమవుతుంది, అమ్మ ఒడిలో చంటి పాపలా అంటాడు శివాలకలు అనే ఖండికలో. కొబ్బరి అంటే భీమన్నకు మహా ఇష్టం, ఒక రకంగా చెప్పాల్సి వస్తే ప్రాణం. మామిడి కుదురులో ప్రాథమిక విద్య చక్కగా చదివాడు. అనంతరం రాజోల హైస్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. హైస్కూల్ చదివే రోజుల్లో వస్త్రధారణ చాలా తమాషాగా ఉండేది. నెత్తిన ఓ పిలక, నొసట నల్లని శిలాయి, అంటే శిలాయి అంటే శిలాయి బుట్టు అన్నమాట, గోచి బిళ్ళ, పంచకట్టు, తెల్లని జాంపండులాగా వేద శాస్త్రం చదివే వటువులాగా ఉండేవాడు. నిజానికి వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టమైన వేషం అది. బాల్యం నాటి చెవుల పోగులు ముక్కు కాడ మిడిల్ క్లాసులోనే తీసేశాడు. ఒకసారి క్లాసులో అందరి ముందు భీమన్న వాళ్ళ గురువుగారు, రే భీమన్న బెంచకు అన్నాడు. సరే గురువుగారు మాట విని అలా బెంచి మీద నిల్చున్న భీమన్నను చూపి, రే చూడండి రా, నిజమైన వేద విద్యార్థిలా వీళ్ళేడు అని చెప్పి తన దగ్గరున్న పరీక్ష పేపర్ల కట్ట విప్పి ట్రాన్స్లేషన్లో మొట్టమొదటి బహుమతి భీమన్నదే అని ప్రకటించేసరికి క్లాసంతా చప్పట్ల వర్షం కురిసింది. అలా విద్యార్థి దశలోనే రాజోల హైస్కూల్లో చదివే రోజుల్లోనే ప్రణయలహరి అనే కావ్యం కూడా రచించాడు. విద్యార్థి దశలో అదో సంచలనం. అనంతరం కళాశాల విద్యకు కాకినాడ పిఆర్ కళాశాలలో చదివాడు. బీఏ కూడా పూర్తి చేశాడు. కాలేజ్ చదివే రోజుల్లో నాటకాలు రాస్తూ నాటకాలు వేస్తూ విద్యార్థి దశలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యువకవిగా, నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా బహుముఖ ప్రతిభ కనిపించారు. బోయి భీమన్న వివాహం కూడా సంప్రదాయాన్ని కాదని వినూత్న పద్ధతికి నాంది పలికాడు ఆ రోజుల్లోనే. 1936 మే 1వ తేదీన సాయంత్రం గొల్ల చంద్రయ్య గారి కుమార్తె నాగరత్నమను దండలు ఉంగరాలు మార్చుకునే పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఆనాటికి ఆ వివాహ పద్ధతి ఓ పెద్ద సంచలనం. అదే పద్ధతి అనంతర కాలంలో చాలామంది అభ్యుదయ ప్రగతివాదులు కూడా అనుసరించి అనుకరించారు. బోయి భీమన్న జీవితాన్ని సూక్ష్మంగా గమనిస్తే బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, ఉద్యోగం, రచనా విన్యాసం, గౌరవ పురస్కారాలు తదితర జీవనరేఖలు విశ్లేషించవచ్చు. చిట్ట చివరిగా ప్రముఖులతో గల పరిచయాలు కూడా తెలుసుకోవచ్చు. బోయి భీమన్న ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించాడు. అన్నిటినీ అధిగమించి తన సత్తా చూపి శభాష్ అనిపించుకున్నాడు. 1940 ముమ్మిడివరం మిడిల్ స్కూల్లో టీచర్గా ప్రారంభించి రాజోల హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా 4 ఏళ్లు పనిచేశాడు. 1941 ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్గా మద్రాసు గవర్నర్ నుంచి గౌరవ ప్రతిపాదన వచ్చింది. అదే ఆ కాలంలో చాలా గొప్ప పదవే. నిజానికి అదే సమయంలో కుసుమ ధర్మన్న కూడా సెనేట్ మెంబర్గా ఉన్నారు. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఉపకులపతిగా ఉన్న కాలంలో అంతా కవితామయంగా కమనీయంగా సాగింది అనేవాడు భీమన్న. అలాగే పత్రికా రంగంలో కూడా తనదైన ముద్ర వేశాడు. 1936 తాపీ ధర్మారావు నేతృత్వంలో నడుస్తున్న జనవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా, 1938 మద్రాసులోనే ప్రజామిత్ర పత్రికలో ఉప సంపాదకుడిగా, 1939 నవజీవన పత్రికలో సంపాదకుడిగా, ఆపై మద్రాసులోనే 1950-55 ప్రాంతంలో ఆంధ్రప్రభలోనూ పనిచేశాడు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగిగా ఆంధ్రప్రదేశ్ నియమించిన అనువాద విభాగం డైరెక్టర్గా, ఆపై రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ అధిపతిగా 1964 వరకు పనిచేశారు. ప్రతి ఉద్యోగంలోనూ తనదైన ముద్ర వేసి సాహిత్యాన్ని సంపూర్ణంగా పండించాడు. బోయి భీమన్న రచనా ప్రస్తావనకు వస్తే అది ఒక పెద్ద అనంత సాగరం. 70 రచనలు చేశాడు. సంప్రదాయ పద్య కావ్యాలు, నాటకాలు, భావగీతాలు, సంగీత నృత్య ప్రధాన నాటకాలు, విమర్శలు, శతకాలు, వ్యంగ్య రచనలు, లేఖా సాహిత్యం, త్రిపదలు, ట్రుమ్రీలు అనే నూతన సాహితీ ప్రక్రియలు ఎన్నో ఆయన అద్భుతంగా చేసి సమాజాన్ని చైతన్యపరచాడు. ప్రతి సందర్భంలోనూ దళిత నిమ్న వర్గాల ప్రజలకు ఆది
దేశపు అంటే భారతదేశపు మూల పురుషులు

ఆత్మలోనే స్థిరపరిచి స్థాపించాడు. దళిత రసాద్వైత స్థితిలో ఉన్న నిమ్న వర్గాలకు చదువే ప్రధాన భూమిక కావాలని ప్రతిపాదించాడు, కృతకృత్యుడయ్యాడు. సంప్రదాయ కావ్యాలు చాలా ఉన్నా మచ్చుకు కొన్ని ఇక్కడ ప్రస్తావించాలి. తొలిగా దీపసభను గుర్తించే ముందు ఇది ప్రబంధ కావ్యం అనే చెప్పాలి. ఇది ఒక తాత్విక రచన. ఈ కావ్యానికి కథానాయకుడు రైతు కూలి. ఆయన ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె కూడా లేని పేదవాడు. వెలుగునిచ్చే దీపం కోసం నిత్యం ఆరాటపడ్డాడు. దీపపు కాంతి ఆకాశ మార్గాన పయనిస్తూ ఉంటే మన కథకుడు కన్నులు మూసి ఆ దీపపు కాంతిని మనస్సుతోనే చూసేవాడు. ఈ కావ్యం అంతా చెంపకోత్పలమాలలు, కందము, సీసము, తేటగీతులతో ఉన్నాయి. ఈ కావ్యం సమతా దృక్పథం, అవినీతిపైన నిరసన, అమానుషత్వంపై విముఖత, దారిద్ర్య నిర్మూలన, కరుణ, కృషివల ప్రశంస మొదలైనవన్నీ కనిపిస్తాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. దీపానికి వివక్ష లేదు, వాడే మనిషికి తప్ప. వెలుగుకు వివక్ష లేదు, ఉపయోగించే మనిషికి తప్ప. మనిషి మేధ వెలుగైతే సమత వెళ్ళి విరుస్తుంది అంటాడు. ఈ కోవలోదే రాగవైశాఖి కూడా. ఇది ఒక శృంగార కావ్యం. ప్రేసి ప్రియులు ప్రేమ లేఖల ద్వారా రాసుకున్న అనురాగ ప్రేమగాథ. శ్రావణ మాసం నుంచి వైశాఖి వరకు కలిసి 10 పూర్ణిమలు, అంటే 10 పూర్ణిమలు 10 అధ్యాయాలుగా 123 ప్రకరణాలుగా నడిపిన ఓ ఆనంద పూర్ణ కుంభం ఇది. ఈ రచన పెద్ద తుఫాను రేపింది. పాటలు పద్యాలు ఉన్న రాగవైశాఖి సుమనోజ్ఞమైన వచన కావ్యంగా నిజానికి భాషిస్తుంది. కాని ఇందులో ఉన్న పాటలు పద్యాలు అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగాయి. ఈ కోవలోదే మరో గేయ కావ్యం అకాండ తాండవం. ఇది 189 గేయ ఖండికలున్న కావ్యం. శివ నర్తనలోని గజ్జలు 189 అంటారు. వాటికి ప్రతీకలుగా 189 ఖండికలను రాశాడు. శివుని తాండవమే ఇతివృత్తం. మానవుడు దారి తప్పి తోటి మనిషికి ప్రకృతికి చేస్తున్న విధ్వంసం ఆపాలని ఆనాడే బోయి భీమన్న చెప్పాడు. ఇది సర్వ మానవ సౌభ్రాతృత్వం కావాలని కూడా ప్రబోధించాడు. ఇక్కడ ఓ చిన్న ఉదాహరణ చెబుతాడు. శక్తి కొలది కష్టపడుచు, చాలినంతగా అనుభవించుచు, ఎవని మటుకు వాడు బ్రతికిన ఎలకు స్వర్గమే దిగిరాదటవై అన్ని ఉద్బోధిస్తాడు అఖాండ శివ తాండవంలో. భీమన్న రాసిన మరో కావ్యం అనాది కొస నుంచి అనంత తత్వంలోకి. ఇందులో దాదాపు 90 కవితలు ఉన్నాయి. ఈ గ్రంథానికి ముందు మాట రాస్తూ అనాది కొస నుంచి అనంత తత్వంలోకి అంటే ఏమిటి అని ప్రశ్నించి ఫ్రమ్ ద ప్రజెంట్ టు ద ఇటర్నిటీ అని అంటాడు. ఈ లోకంలో ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలియదు. అనంతం అంటే తుదిలేంది కదా. అందుకు అనాది కొస నుంచి అనంతంగా సాగే ప్రకృతిని, మానవ మనుగడను అనాదిగా కొనసాగటానికి స్త్రీ పురుషుల మధ్య గల ప్రేమ జీవన విధానం మొదలైన అంశాలు ప్రస్తావించి కవితోద్యాన వనాన్ని సృష్టించి సాహితీ ప్రియులకు కానుగ్గా ఇచ్చాడు. అది ఎలాంటిదంటే 100,000 పొదల్ని భరించి ఒక్క తోటైనా పెంచుకుందాం అని జీవన దృక్కోణాన్ని వివరిస్తాడు. ఇంకా మోక్షం నా జన్మహక్కు, శివాలకలు, మధుబాల, మధుగీత, గిల్లి చెబుతున్నా, చివరి మెట్టు, భీమన్న ఉగాదులు, భీమన్న కావ్యకుసుమాలు మరెన్నో ఈ కోవలోకి వస్తాయి. శతక రచనలో కూడా భీమన్న తమాషాలు చేశాడు. పిల్లి శతకం, కూలీ శతకం, టెంకాయ చిప్ప శతకం, భీమ శతకం మొదలైనవన్నీ చెప్పుకోవచ్చు. భీమ శతకంలో వాలి చంపేనొకడు మూలన పొంచుండి, భీష్ము చంపేనొకడు బేరమాడి, రాజకీయం ఎప్పుడు రావణ కాష్టమ్మే, విశ్వభోగ ధామ వినుర భీమా అంటాడు. నిజానికి ఈరోజు రాజకీయం కూడా అలాగే రావణ కాష్టంలాగానే ఉంది అని స్పష్టం చేసుకోవచ్చు. అనంతరం ఒక నూతన సృష్టి చేసిన భీమన్న త్రిపదలు. త్రిపదలు అనే సాహిత్య ప్రక్రియను గమనిస్తే ఇందులో హేతువాదం, వాస్తవ జీవనం, నిగూఢమైన జీవిత సత్యాన్వేషణ చేసిన కవి శ్రేష్ఠుడిగా దర్శనమిస్తాడు. తెలుగు సాహిత్యంలో ద్విపద సాహిత్యం శివ కవులతో ప్రారంభమైందని అందరం అంటాం. అది

రెండు పాదాల కవితా ప్రక్రియ. భీమన్న సృష్టిలో మూడు పాదాల కవితను త్రిపద అంటాడు. త్రిపదలు మెదడుకు పదును పెట్టే పద్యాలు. ఉదాహరణకు, స్వార్థం లేకుండా వ్యక్తి లేడు, వ్యక్తి లేకుండా సమాజమే లేదు, సమాజం లేకుండా భగవంతుడే లేడు అని స్పష్టమైన సత్యావిష్కరణ చేస్తాడు. మూడు పంక్తుల్లో జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని ఆవిష్కరించాడు. అలాగే తెలియని మూర్ఖుడి కంటే తెలిసి తెలియని మూర్ఖుడు ప్రమాదకారుడు. వ్యాఘ్రం కంటే గోముఖ వ్యాఘ్రం ప్రాణాంతకం అని అంటాడు. తర్వాత జానపదుని జాబులు అన్న మరో రచన కనిపిస్తుంది. 1940 ప్రాంతంలో అచ్చైన రచన ఇది. కూలీల అవస్థలు, అవిద్య, వాళ్ళని మోసం చేసే పెత్తందారులు, బ్రోకర్లు మొదలైన విషయాలన్నీ కూడా మిత్రునికి రాసిన లేఖల రూపంలో వచ్చినదే జానపదుని జాబులు. తరువాత పరిశీలించదగినటువంటిది ప్రదర్శన సాహిత్య ప్రక్రియ. ఇందులో వ్యంగ్యాత్మక రూపకాలు, ప్రతీకాత్మక రూపకాలు చాలా ఉన్నాయి. 1958 రాసిన పడిపోతున్న అడ్డుగోడలు, 1954 రాసిన అసూయ, 1963 రాసిన మానవుని మరో మజిలి, 1963 రాసిన చిత్రకళా ప్రదర్శన, 1979 రాసిన ప్రగతి మొదలైనవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఇక ఐతిహాసిక రూపక సాహిత్యంలో కొద్దిగానే ఉన్నా అవి అత్యంత సాంఘిక పౌరాణిక సమ్మిళిత నాటకాలుగా భాషిస్తాయి. అందులో 1959 రాసిన రాగవాసిష్టం ఒకటి. ఇతివృత్త స్వీకారానికి వస్తే పంచమ కన్య అయినటువంటి అరుంధతి తపోధనుడైన వశిష్ఠుని ప్రేమగాథ ఇది. ఇందులో అంటరానితనం, అస్పృశ్య భావన ఉంది. 12 రంగాలున్న ఈ నాటకంలో కుల సమస్య, అస్పృశ్యత నివారణ ప్రధాన ఇతివృత్తం. అరుంధతి అస్పృశ్య వర్ణానికి చెందిన మహిళామణి అని అందరూ భావిస్తే ఈమె మూలం ఆర్య జాతీయురాలని వర్ణించి వివరిస్తాడు. ఆర్య అనార్య భేదమే లేదని భూమి పుత్రులైన ఆది మూల వాసులైనటువంటి ఈ భూమి వారసులే వారే ఈ ప్రప్రథమ భారతీయులని నిర్ణయిస్తాడు. నిష్కల్మషమైన జీవనానికి వర్ణ భేదాలుండకూడదని ఈ నాటకం వివరిస్తుంది. అలాగే బాలయోగి నాటకం కూడా ఒకటి. దీన్ని బాలయోగియం అని ప్రస్తావించారు. ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సాధారణ దళిత కుటుంబానికి చెందిన కటికదల సుబ్బారావు జీవిత గాథ ఇది. బాలయోగిగా ప్రసిద్ధి చెందిన సుబ్బారావు 10 ఏళ్ల వరకు పల్లెలోని పిల్లలందరితో ఆడుకున్నాడు. ఆ తర్వాత 5 ఏళ్లు పాలేరుగా పనిచేశాడు. 16 ఏట ఏ గురువు ప్రోత్సాహం లేకుండా తపస్సు ప్రారంభించాడు. అక్కడే లంక తల్లమ్మ అనే దేవత ఉత్సవాలు జరిగే సమయంలో ఉత్తరముఖంగా కొబ్బరి చెట్టు నీడలో ధ్యాన నిమగ్నుడయ్యాడు. ప్రారంభంలో ఏదో అప్పుడప్పుడు ఎండలు వానలకు చలించకుండా పాలు పండ్లు కొంచెం తీసుకునేవాడు. అనంతరం నిరాహారంగా మారి నిశ్చలుడయ్యాడు. అందుకు అతని ధ్యానానికి ఆటంకం కలుగకుండా గది ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తలుపులు కూడా వేసేశారు. ప్రతి శివరాత్రికి దర్శనమిచ్చేవాడు. అలా 37 సంవత్సరాలు జరిగింది. ఈ చరిత్రను భీమన్న బాలయోగీయం అనే నాటకంగా రూపొందించాడు. ఈ కోవలోనే వేదవ్యాసుడు, ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు మొదలైన పౌరాణిక నాటకాలు పురాణ ఇతివృత్తాలతో, ఆధునిక సంభాషణలతో, చక్కని శైలితో హేతువాద దృక్పథాన్ని వెలువరింపజేశాడు. సామాజిక రూపకాల్లో ఆంధ్రదేశాన్ని ఉర్రూత లూపినటువంటి నాటకం పాలేరు. 1940 ప్రాంతంలో వచ్చిన పాలేరు నాటకం చూసి చదువుకోవాలని ఆశ కలిగి ఎందరో దళిత యువకులు చదివి ప్రయోజకులయ్యారు. ఒకే ఒక నాటకం వేలాది మందిని చదివించింది అంటే ఒక ఆశ్చర్యం. పాలేరుగా జీవితం ప్రారంభించి పాలేరు నాటకం చూసి ఐఏఎస్ వరకు చదివి ఆపై ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన వారున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. గ్రామ గ్రామాల్లో పాలేరు నాటకం ఒక చైతన్యం. ఇది ప్రజా ప్రయోజన నాటకం. పాలేరు నాటకం చాలా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పాఠ్యాంశంగా, ఉపవాచకంగా చాలా కాలం నడిచింది. అలాగే 1942 వచ్చిన కూలిరాజు, 12 అంకాలున్న పద్య సమన్విత నాటకం, 1959 వచ్చిన పైరుపాట సంగీత నృత్య ప్రధాన రూపకం కూడా. పైరుపాటను గురించి ఒక మంచి మాట చెప్పాలి. ఇది ఆకాశవాణిలో పలుమార్లు ప్రసారం చేశారు. బోయి భీమన్న ప్రతి రచన ప్రగతి పథానికి, అభ్యుదయ ఆలోచనలకు రూపం ఇచ్చి ప్రజా చైతన్యం కలిగించాయి.

అలాగే గుడిసెలు కాలిపోతున్నాయనే ఖండికకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1973లో వచ్చింది. ఇందులో మొత్తం 57 కవితలు ఉన్నాయి.

0: జ్ఞాపనార్థం ఈ గుడిసెలు మళ్లీ మళ్లీ అవతరిస్తుంటాయి, పోతుంటాయి, పుట్టుకొస్తుంటాయి అని దళిత పేదరికాన్ని వ్యంగ్యంగా స్పష్టీకరిస్తాడు. అందుకే ప్రభుత్వాలను పక్కా ఇండ్లు కట్టించాలని, దళితులకు మంచి ఇళ్లు ఉండాలని మహజరు కూడా సమర్పించాడు. ఆ తర్వాత భీమన్న కీర్తన వాంగ్మయం కూడా ప్రజల్లో చొచ్చుకు వెళ్ళింది. వందల కొద్దీ పాటలు రాశాడు. అందులో జయ జయ జయ అంబేద్కర అనే పాట దళిత జాతీయ గీతంగా నేటికీ ఆలపిస్తూనే ఉన్నారు. భీమన్న రచించిన మరో రచన అంబేద్కర్ సుప్రభాతం. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదో నూతన అధ్యాయం. అంబేద్కర్ సుప్రభాత కావ్యం 86 పద్యాలు. అందులో శార్దూలం, మత్తేభ వృత్తాలతో సాగినటువంటి పద్యాలన్నీ ఉన్నాయి. అయితే దీనికి ముగటంగా నమస్సుల్ డాక్టర్ అంబేద్కరా అని చక్కగా ముగిస్తాడు ప్రతి పద్యంలోనూ. అలాగే అంబేద్కర్ రచనలను అనువాదం చేశాడు. అన్హీలియేషన్ ఆఫ్ కాస్ట్ అన్న అంబేద్కర్ ఆంగ్ల పుస్తకాన్ని కుల నిర్మూలన అని అనువాదం చేశాడు. ఇది పలు ముద్రణలు పొంది ప్రజాదరణ గాంచిన చిన్న పుస్తకం. ఇక బోయి భీమన్నకు అవార్డుల పరంపరలు ఎలక్కక మించి ఉన్నాయి. వాటిల్లో 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న, 1992లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆత్మ గౌరవ పురస్కారం. ఇది అనువాదంలో ప్రత్యేకంగా ఇచ్చారు. 1991లో మద్రాసు శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, అదే సంవత్సరం లోక్నాయక్ అవార్డు. 1975లో గుడిసెలు కాలిపోతున్నాయి అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 1976లో కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్. 1991లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్. 1988లో విజయవాడలోని కనకాభిషేకం మొదలైనవన్నీ లెక్కకు మించి ఉన్నాయి. బోయి భీమన్నను ఆత్మీయంగా ఆప్యాయంగా గౌరవించినటువంటి కవుల్లో సినారే, బూర్గుల రామకృష్ణారావు, నూతకే అబ్రహం, బిఎస్ మూర్తి, దాశరథి, ఆచార్య గంటిజోగి సోమయాజీ, శ్రీవాత్సవ, ఎస్వి జోగారావు, తుమాటి దొణప్ప, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువా, ఖండవల్లి లక్ష్మీరంజనం, నిడదబోలు వెంకట్రావు, దాసి బసవయ్య, జ్ఞానానంద కవి మరెందరో ఉన్నారు. భీమన్న నిజానికి వ్యక్త కవి. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా నిర్ముఖమాటంగా వివరిస్తాడు. అందుకే ఆయన లక్ష్యాన్ని సాధించినటువంటి రచనలు నేటికీ అజరామరంగా నిలిచాయి. బోయి భీమన్నను గురించి వివరించడం అంత తేలికైన పనేం కాదు. అందుకే ఆయనను గురించిన ప్రసంగాలు ఎప్పుడూ విహంగావలోకనమే అవుతాయి. అది కూడా కేవలం పాక్షికంగానే అవుతాయి. అటువంటి నిత్య రచనా వసంత శ్రేష్ఠుడు, 70 గ్రంథాలు, పలు సన్మానాల గ్రహీత 2005 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన 94 ప్రాయంలో పార్కిన్సన్స్ వ్యాధితో తనువు చాలించాడు.
1: మీరింతవరకు బోయి భీమన్న గారి జయంతి సందర్భంగా బోయి భీమన్న సాహిత్య పరిచయం, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు వింటారు.
2: మౌనంగా చీకట్లో నమ్మి తపస్సు చేసిన చిన్న విత్తును మహావృక్షంగా మార్చగల శక్తి మట్టిది. అన్నిటినీ అమ్ముకుంటూ ఆడంబరంగా బతికే తీరు నచ్చక కృషిని ప్రేమించే మనసు మట్టిది. ఋతువు ఋతువుకి ఆరోగ్యాన్నిచ్చే ఫలాలనిచ్చి, ఆనందాన్నిచ్చే పువ్వులను చూపి, కంటికింపైన దృశ్యాలతో కట్టిపడేసి విసుగు లేకుండా యుగయుగాలుగా నీ కన్నీటిని తుడిచే అమ్మ మనసు మట్టిది. మట్టితో ఆడుకునే పాపాయి పొందే ఆనందానికి, తడి ఇసుకలో పిచ్చికగూళ్ళు కట్టిన సంబరానికి, తొలకరికి మట్టివాసన పరిమళానికి మనసుపడనివారుంటారా? అందుకే మట్టి స్పర్శ నాకెంతో ఇష్టం. కాని మట్టిని కబళిస్తూ, నేలకై కాట్లాడుకుంటూ, వంచనలతో, కేసులతో, సంతకాలతో, ఫోర్జరీలతో మనుషులు చేసే విన్యాసాలకి మట్టి తిరగబడుతుందేమోనని నాకెంతో భయం. భూమి కంపిస్తే శాంతి

దేవత కాళికై ప్రకృతి విలయనృత్యం చేస్తుందేమోనని నాకెంతో భయం. నిజంగా మట్టి స్పర్శ బాల్యంలో ఆటగా, యవ్వనంలో బాటగా, వార్ధక్యంలో వేదాంతంగా నిలవాలి. అప్పుడే నిర్భయంగా మట్టిలో నిద్రించగలుగుతాం. ప్రకృతికి కాలుష్యం తగలనీయకుండా మమతల మాతృమూర్తిగా మట్టిని పలకరిద్దామా? మరో కవిత, వృద్ధాప్యం. చెప్పినదే చెప్పే చాదస్తం, వినకపోతే విసుగు, తననెవరూ పట్టించుకోవటం లేదనే పరితాపం, తన బాధలెవరికీ అక్కరలేదనే అక్కసు, ఇవన్నీ వృద్ధాప్యపు మనస్తత్వాలే. అయినా నేడు మోయలేని భారంగా, ఆత్మీయపు పలకరింపులకి దూరంగా ముసలితనం మిగులుతోంది. కాళ్ల నెప్పులు, కళ్ళ బూజులు, పళ్ళ తీపులు, కీళ్ల బాధలు తోడురాగా చక్కెర వ్యాధుల తీపికబుర్లు, రక్తపోటుల పాట్లు వెన్నంటిరాగా బంధాలు తెగిన బీడుల్లో అనురాగ పరిమళాల్లేని అరిగిపోయిన గంధపు చెక్కల్లా, వైభవం కోల్పోయిన యువరాజుల్లా, శిథిలావస్థకు చేరిన కట్టడాల్లా, రిపేరుకొచ్చిన మానవ యంత్రంలా వృద్ధాప్యం వెక్కిరిస్తోంది. కాని ఇంటికి పెద్దవాళ్లుగా ముసలివాళ్లు గుమ్మాలకి ముద్దబంతి తోరణాల్లా నిజంగా నిండుగా ఉంటారు. అనుభవాల పంటలై అలరిస్తారు, అద్భుతమైన సలహాల ఆస్తులిస్తారు. ఆర్థిక మంత్ర పదవినిస్తే అప్పుల్లేని మిగులు మొత్తాలు చూపిస్తారు. రక్షణ శాఖనిస్తే చెడు స్నేహాలు త్రుంచి శాంతిని శాశ్వతం చేస్తారు. వైద్య శాఖనిస్తే ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి అంటూ సైడెఫెక్ట్ లేని చక్కని మందులిస్తారు. గూఢచారి శాఖనిస్తే చీపురు పుల్లపోయినా చిటికలో పట్టిస్తారు. టూరిజంలో అయితే తీర్థయాత్రలకి తిప్పుతారు. దేవాదాయ శాఖలో పూజాక్రమాలే కాదు, మూల మంత్ర అర్థాలు నేర్పుతారు. సాంస్కృతిక శాఖలో సంప్రదాయ సుమాలు పూయిస్తారు. మనవలకు, మునిమనవలకు మురిపాల చందమామను చూపి ఎన్నో కథలకు కవులై రాణిస్తారు. అమ్మమ్మలు, నాయనమ్మలై ఇంచక్కని అప్పచ్చులు భలేగా చేసి పెడతారు. అల్లరి చేసినా ఆయొచ్చినా కల్పవృక్షాలై కరుణతో అక్కున చేర్చుకుంటారు. అయినా వృద్ధాప్యం ఒక్కరికే వచ్చే వ్యాధ? అందరూ అందులో చేరాల్సిన వాళ్లే. మరెందుకిలా మన సంస్కృతిని మరిచి ముసలాళ్లని దూరం పెట్టాలి? నేటి వ్యవస్థ ముసలి వయసు కోసం పిడికెడు స్వార్థం అవసరమేనని మొట్టి మరీ చెప్తోంది. తలతోపాటు తలపులు పండి రోగాలకు మించిన వైరాగ్యాలు, వేదనలేని వేదాంత చర్చలు, తాపత్రయాల్లేని తాత్వికతలతో ప్రణాళికలు వేసుకోవాల్సిన రోజులొచ్చాయి. అప్పుడే దిగుళ్ళులేని బెంగళూరాని వార్ధక్యం శాంతిగా వర్ధిల్లుతుంది. మరి మరో కవిత, అమ్మా అంతా నీ చేతుల్లోనే ఉంది. అమ్మా అంతా నీ చేతుల్లోనే ఉంది. గోరుముద్దలతో గాథల్ని, కథల్ని, బుల్లి పద్యాల్లో నీతుల్ని, నియమాల్ని నేర్పే నువ్వు ఎందుకింతలా మారిపోయావు? ఇంటర్నెట్లో ఇంగ్లీష్ రైమ్స్, డాలర్ల కోసం పక్షిలా ఎగరాలని తెలుగు కూతని రోతగా భావిస్తున్నావేమిటి? తెలుగు వాకిళ్లలో తిరుగాడిన నీవు, తెలుగు సంస్కృతిలో పెరిగిన నీవు, కావ్యాలని, అవధానాలని, నాట్యాలని, నాటకాలని, సామెతలని, జాతీయాలని మన భాషకి దూరంగా నీ బిడ్డల్ని దూరంగా పెంచుతూ మరో తరం జరిగితే నీ బిడ్డల సంతానంతో నువ్వు ప్రేమించగలవే గాని భాషించగలవా? మాతృభాషని మరిచిపోయిన వాడికి అమ్మ మాత్రం ఎన్నాళ్ళు గుర్తుంటుంది? మూలాలు మరువని మమతల తడి భాషావృక్షానికి ప్రాణమై సంస్కృతి సుమాలు పూయిస్తుంది. అమ్మా అందుకే అంతా నీ చేతుల్లోనే ఉంది. పది కాలాలు తెలుగు పద్యం పరిమళించాలన్నా నీ సంతానానికి స్థిరచరాస్తులకి మించిన తెలుగు ఆటల్ని, తెలుగు పాటల్ని నేర్పాల్సింది నువ్వే. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని అందించాల్సింది నువ్వే.

0: అమ్మా, నీవు నిజంగా తెలుగువారి సంతకంలా మారాలి. అప్పుడే నిత్య వసంతంలా తెలుగు వెలుగుతుంది. అమ్మా, అంత నీచితుల్లోనే ఉంది కాదంటావా? అంతేకాదమ్మా, సమాజానికి కూడా నీవు నిజంగా ముందుకొచ్చి మార్పుని తేవాలి. రోజులు మారాయి, బూజుభావాలు పోవాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానులే, చదువులో, నైపుణ్యంలో. మహిళా దినోత్సవాల వంటివి మహిళలకి ఐక్యత నేర్పాలి. తోటి ఆడపిల్లని హాయిగా బతకనివ్వాలి. అప్పుడే ఆడవాళ్లల్లో ఇంచి ఒక మంచి అత్తగారు వస్తుంది, మా మంచి కోడలు తయారవుతుంది. చక్కని వదిన ఇంచక్కని ఆడపడుచు అవతరిస్తారు. కొత్త లోకం తరలి వస్తుంది. కట్నాలు, ఆడపడుచు లాంఛనాలు, గృహహింసలు, అక్రమ రవాణాలు, వ్యభిచారపు రొంపుల్లో ఆడవాళ్ల హస్తం లేకపోతే నిజంగా ఎటువంటి సమాజ జీవితం అవతరిస్తుంది? వ్యక్తిత్వంలో సమానత్వం పరిమళిస్తే సాధికారత అదే సిద్ధిస్తుంది కదా. సమానత్వపు మధుర ఫలాలు అందరం అందుకోవచ్చు కదా. అమ్మ చేతుల్లోనే అంతా ఉంది, అవును కదూ? నా మరో కవిత స్వేదం. స్వేదానికి స్వేచ్ఛకి అవినాభావ బంధం. స్వేచ్ఛ కావాలనుకున్నా మరి స్వేదం చిందించాల్సిందే. అందుకే స్వేదం నా వేదమయ్యింది. అందాల కట్టడం కోట్ల కన్నులకి పండుగ తెస్తుంది. బహుళార్థ సాధక భారీ ప్రాజెక్టు మిలియన్ ప్రజల కన్నీటిని తుడిచేస్తుంది. కానీ వీటి నిర్మాణాలకి చెందిన స్వేదపు చుక్కలు మట్టిలో మాత్రం కలిసిపోవు, భవిష్యత్తుని ఒడిసిపడతాయి. అందుకే స్వేదం నా వేదమైంది. అయినా స్వేదాన్ని చూసిన మనసుకి, స్వేదాన్ని చిందించేవాడికి వేదపాఠాలెందుకు చెప్పండి? నా మరో కవిత అందాల పోటీలు. నగుమోము రేఖలే నవరత్నభరణాలంటే బ్యూటీ క్లినిక్లన్నీ భోరుమంటాయి. బంగారు ఆభరణాలు, ఫేసింగులు, క్రీములు, పాలిషులు, పౌడర్లు, ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీలన్నీ కోపగిస్తాయి. అది డబ్బులెక్కువైన వాళ్ల ఫ్యాషన్ ప్రపంచం. అక్కడ సహజమైన రంగులు సిగ్గుతో చిటారు కొమ్మల్లో దాక్కుంటాయి. కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు స్టేజంతా పరుచుకుంటుంది. అందం ఆరబోస్తుంది పోగు లేకుండా. విచ్చలవిడితనం జుట్టు విరబోస్తుంది. ముగ్ధత్వం మచ్చుకైనా కనిపించక పారిపోతుంది. చుట్టూ తిరుగుతూ అంతా చూడమంటుంది. తిప్పుకుంటూ నడిచి కళ్ళు తిప్పకుండా చేస్తుంది. ఆ నడక కోసమే 60 ట్రైనింగ్ క్లాసులు మరి. ఆ నడుము కోసం ఎన్నెన్ని ఎక్సర్సైజులు. అందరికీ అవే అవయవాలున్నా తమకొక్కరికే ఉన్నట్టుగా తామసాలు. ఎత్తులు, కొలతలు, సోయగాలు, సమాధానాలు, పెదవుల మీద రంగులు, డ్రస్సులకెన్నో హంగులు. ప్రపంచసుందరి, మిస్ ఆసియా, మిస్ ఇండియా, మిస్ ఆంధ్ర, మిస్సిసిటీలంటూ ఏటికేడాది ఎన్నో పోటీలు. క్యూలు కట్టిన కన్నెపిల్లలు. నేపథ్యంలో వ్యాపారాలు, మాయలు, మోజులు. ఎందరో చిన్నారి బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఎన్నో యుగాల సంస్కృతి చెదరిపోతోంది. అందమే శాపంగా పచ్చటి బతుకుకి దూరమై చుట్టూ ఉన్నవారికి వెలిగిచ్చే కొవ్వొత్తుల్లా కొందరు మిగులుతున్నారు. ఆత్మాభిమానమున్న ఆడపిల్ల అనే పోటీలు పెడితే పాల్గొనేవాళ్లే పలచగా ఉంటారేమో. సర్దుకుపోయే సతీమణులు ముక్కున వేలేసుకుంటారేమో. చూసేవాళ్లసలు చిరునామాకే దొరకరేమో కదా. ఆత్మాభిమానమున్న ఆడపిల్ల అనే పోటీలు పెడితే పాల్గొనేవాళ్లే పలచగా ఉంటారేమో. సర్దుకుపోయే సతీమణులు ముక్కున వేలేసుకుంటారేమో. చూసేవాళ్లసలు చిరునామాకే దొరకరేమో కదా.
1: మీరు ఇంతవరకు శ్రీమతి వేమూరి సత్యవతి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
1: నల్లమల సాగర్కు కృష్ణమ్మ, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అందుబాటులోకి క్రిటికల్ కేర్ యూనిట్, విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్ వంటి విశేషాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ నెల 5వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో ఉత్తమ పనితీరు కనబర్చిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. మార్కాపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యాబోధనలో విశేష సేవలు అందించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద ఒంగోలులోని సర్వజన ఆసుపత్రిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెల 12వ తేదీన విజయవాడ నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమంలో ప్రారంభించగా, ఒంగోలులో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ యూనిట్లోని ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా ఉన్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 18,700 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ సత్యానంద్ తెలిపారు. 29 బెంచ్లను ఏర్పాటు చేసి 18,380 క్రిమినల్, 238 సివిల్, 3 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించామని అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన SIPDA పథకం కింద అందించిన 43 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఈ నెల 12వ తేదీన రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్కి రోజువారీ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులు, వయోవృద్దులు పై అంతస్తులకు వెళ్లే క్రమంలో పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని సమకూర్చినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని 222 పరిశ్రమలకు సంబంధించిన 16,60,00,000 రూపాయల రాయితీలను జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయ భవనం, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణ కోసం 20 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గోగులు దిన్నే ఇలాకాలోని సర్వే నెంబర్ 90లో ఉన్న ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేసేందుకు ఈ నెల 3వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిలో సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు

0: ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మార్పులు చేర్పులు సవరణలకు మొత్తంగా 18,050 దరఖాస్తులు వచ్చాయి. మ్యాపింగ్ అక్షర దోషాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 196,341 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 181,542 మంది వివరాలను ఎన్నికల అధికారులు పునఃపరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని వెలుగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్ కృష్ణా జలాలతో కలకల్లాడుతోంది. గత నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి సొరంగాల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం విదితమే. కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్ల నీటిని 2 సొరంగాల ద్వారా ఫీడర్ కెనాల నుంచి నల్లమల సాగర్లోనికి పంపుతున్నారు. పొగాకు రైతులకు 94 కోట్ల రూపాయల బోనస్ అందించడానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పొగాకు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొగాకు రైతుల సంక్షేమం కోసం పొగాకు బోర్డు పనిచేస్తోందని బోర్డు రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. మీరింతవరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను సోని నాని పాడారు. సురేష్ బొబ్బిలి సంగీతంలో నీది నాది ఒకే కథ చిత్రం నుంచి.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను మణిశర్మ సంగీతంలో అనురాగ్ కులకర్ణి, శ్రీకృష్ణ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవదాస్ చిత్రం నుంచి.

వినబోతున్నా సిరివెన్నెల గీతాన్ని. మిక్కీ జెమేయర్ సంగీతంలో జావేద్ అలీ పాడిన పాట గణేష్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా అన్నమయ్య చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అన్నమాచారి కీర్తన

0: ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయ గతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయమనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం. కానీ తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై, వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తను మనకు దర్శనమిస్తూ తను ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా ధర్మ సంస్థాపన కొరకు, అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా అతను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవ దస్తకదం దిదే సుతాహ సుధాపరం కలశం చాపచహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాపజనేషు ధర్మ ఇతి త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమా. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ

0: ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడంటే, తతో భవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఘలం జాంబూనదాంబాంబర్భృత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంత సౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహిని కృష్ణుల యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే, అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు అక్కడ. ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే, భగవంతుడి అధీనంలో ఉంది కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములు నిరంతరం

కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం ఇచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలించవచ్చనేడు. ఆ అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా ఆ అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్న దొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానస చోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసాది దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యా అనంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్నకిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్రస్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్న దొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి కర్రలను

0: భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి, పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే, ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానం అనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందు నుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్నదొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతప పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క ముక్తియోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ విద్యాంచా విద్యాంచా యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యగా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టటము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా

0: మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి. భస్మీభూత స్థితేహస్య పునరుత్పనం కుత ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయ్య ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు. నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతుంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని ఒక నానుడి. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమథనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి రాగుతూ ఉంటే వాసుకి జర్జరితమైపోతూ ఉన్నాడు. తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రము అనగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయే తను ఆవిష్టుడై ఆ అమృతమథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్ నవే నిజ మనోభీష్టం దిశామీతియ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్మహేశర జత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభు. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం. ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ.

0: శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాదిక లాంఛనంబుల భళా వ్యాఖ్యాళిగా వించుచున్ నిజ భక్తాళికి దర్శనం విడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శనభాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము, తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్య అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి వారు చక్కగా ఒక శీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమనీ కృప నిన్నుగనునొకండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునొకండు, కేవలం నీ దయచేత నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావాల్సింది ఏమిటయ్యా అంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతు తదికెన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను, మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వయోలా వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బాగాయనయ్య చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

కార్యక్రమంలో చివరిగా నను పాలింప మోహనరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వయోల వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ వారం రోజుల్లో

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ అమెరికా ఘర్షణల ప్రభావం ఈ వారంలో యెమెన్ ఎర్ర సముద్ర ప్రాంతాలకు మరింత విస్తరించింది. ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్ పశ్చిమ తీరంలో వేగంగా ముందుకు సాగడం, బాబ్ అల్మందబ్ జలసంధికి సమీపంలోని ప్రాంతాలపై తమ నియంత్రణను పెంచుకోవడం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆందోళన కలిగించింది. బాబ్ అల్మందబ్ ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే కీలక సముద్ర మార్గం కావడంతో అక్కడ రవాణా అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరా వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముంది. హౌతీ దళాల పురోగతితో సౌదీ అరేబియా భద్రతా పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది. సెప్టెంబర్ 16న సౌదీ యుద్ద విమానాలు యెమెన్లోని హౌతీ స్థావరాలపై దాడులు చేయగా హౌతీలు కూడా సౌదీ నగరాలను ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులతో దాడులు చేశాయి. ఇస్లాం పవిత్ర నగరమైన మక్కా సమీపంలో హౌతీలకు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది. యెమెన్కు చెందిన హౌతీలు ప్రయోగించిన ఈ డ్రోన్ మక్కా సమీపం వరకు దూసుకొచ్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అయితే తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే అడ్డుకొని ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇది హౌతీల పనేనని ఆరోపిస్తూ మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. మంగళవారం సాయంత్రం డ్రోన్ను గుర్తించిన సౌదీ రాయల్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని కూల్చివేసినట్లు సౌదీ కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాల్కీ తెలిపారు. దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి ప్రయత్నించారన్న ప్రచారంపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. మక్కా సమీపంలో జరిగిన దాడులపై భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించేలా జరుగుతున్న ఈ దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మక్కా నగరంపై దాడికి ప్రయత్నించడం తీవ్ర ఆందోళనకరమన్నారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఇకనైనా దాడులు ఆపాలన్నారు.
2: On Saudi Arabia, which we have condemned. We are deeply concerned also with the escalation in the situation that we see in the Red Sea region. We have condemned the attack on the Saudi sovereign territory, including on civilian infrastructure and economic assets. I would say that such attacks, they undermine regional stability and threaten freedom of navigation through the Strait of through the Babel Mandeb and these are obviously unacceptable to us. We hope that there is early restoration of peace and stability in the region. Having said that, let me say that we continue to receive energy supplies from that part of the world.
1: ఇక యెమెన్లో పెరుగుతున్న హింస కారణంగా పెద్ద సంఖ్యలో ఆ దేశ ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నాటికి గత 2 వారాల్లోనే కనీసం 1,12,000 మంది యెమెన్లో అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మంది సముద్ర మార్గంలో జిబౌటీకి చేరుకున్నారు. ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్రతరమైన ఘర్షణల కారణంగా ప్రజలు భద్రత కోసం తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నారు. జిబౌటీకి చేరుతున్న శరణార్థుల సంఖ్య పెరగడంతో అక్కడి ఆరోగ్య విద్యా వ్యవస్థలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. బాబ్ అల్మందెబ్ ప్రాంతానికి హౌతీల పురోగతి ఒకవైపు మానవతా సంక్షోభాన్ని, మరోవైపు అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఘర్షణల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లోనూ ఒత్తిడి కొనసాగింది. సౌదీ అరేబియా నుంచి ఎర్ర సముద్రం తీరానికి చమురు తరలించే కీలక పైప్లైన్లో అంతరాయం ఏర్పడటంతో ఎగుమతులపై ప్రభావం పడే అవకాశముందని, ఆ పైప్లైన్ను త్వరగా పునరుద్దరించలేకపోతే ప్రపంచ చమురు సరఫరాలో 4% వరకు తగ్గే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సౌదీ అరేబియా ఒమన్ మార్గంగా అదనపు చమురు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక అమెరికా అంచనాలకు తగ్గట్లుగా ఉంటేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం చేసుకుంటామని, లేదంటే ఎలాంటి చర్చలకు తావులేదని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్తో ఒప్పందం అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని చెప్పారు. కానీ తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా

0: పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని, అమెరికా అంచనాలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని చెప్పారు. పశ్చిమాసియా యుద్దాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు.
1: They want to make a deal, and we'll see how that works out. They're very much wanting to make, Iran is very much wanting to make a deal. We'll see how that works.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాల అధినేతలతో వచ్చేవారం డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఘర్షణల వల్ల గల్ఫ్ దేశాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలున్న చోట్ల ఇరాన్ దాడులు జరగడం, మరోవైపు చమురు సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలగడం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో జరిగే ఈ భేటీ ప్రాంతీయ భద్రతకు అత్యంత కీలకంగా మారింది. రష్యాపై ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం పొందడంతో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ సంతకంతో అది చట్టంగా మారనుంది. 2024 అత్యవసర సహాయ ప్యాకేజ్ తరువాత యుక్రెయిన్కు అమెరికా నుండి తగినంత సహాయం అందలేదు. ఈ క్రమంలో యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించి ఈ బిల్లును ఆమోదించాలని కోరారు. అయితే ఈ బిల్లులో ఇరాన్పై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరో 5 ఏళ్ల పాటు పొడిగించే నిబంధనను చేర్చారు. దీంతో డెమోక్రటిక్ వర్గాల నుంచి కూడా ఈ బిల్లుకు ఊహించిన స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా 7 ఆగస్టున సెనెట్ ఈ బిల్లును 86-11 భారీ మెజారిటీతో ఆమోదించగా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా 262-159 ఓట్ల తేడాతో దీనికి ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్క చేయకుండా రహస్యంగా రష్యా ఇంధన ఎగుమతులను కొనసాగిస్తున్న నౌకల సమూహాన్ని ఈ బిల్లు ప్రధానంగా లక్ష్యంగా చేసుకోనుంది. రష్యా సైనిక చర్యలకు ప్రధాన వనరుగా ఉన్న ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బిల్లులోని అత్యంత కీలక విషయం ఏంటంటే రష్యా నుంచి పెట్రోలియం లేదా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన 5 దేశాలపై అమెరికా అధ్యకుడు ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించవచ్చు. ఇక మరోవైపు ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్య సమితి నిపుణుల కమిటీ గడువును మరో 7 ఏళ్ల పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా చైనాలు వీటో చేశాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా వీటో అధికారాలున్న ఈ 2 దేశాలు గురువారం జరిగిన ఓటింగ్లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. అమెరికా తీర్మానంపై ఓటింగ్ జరగగా ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా రష్యా చైనా దేశాలు వీటో అధికారాన్ని వాడుకోగా సోమాలియా, పాకిస్తాన్లు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. యుక్రెయిన్కు మద్దతిస్తున్న నాటో దేశాలపై రష్యా డ్రోన్లు, క్షిపణులతో హైబ్రిడ్ దాడులకు పాల్పడే అవకాశముందని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. యుక్రెయిన్కు మద్దతిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రష్యా చర్యలకు పాల్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నాటో దేశాల మధ్య సమన్వయం, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ ఏఐ చాట్బాట్స్ విషయంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 సంవత్సరాల్లోపు పిల్లలు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్, చాట్బాట్స్ ఉపయోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లెన్ ప్రకటించారు. బుధవారం స్ట్రాస్బర్గ్లో జరిగిన వార్షిక స్టేట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ ప్రసంగంలో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. పిల్లలను ఆన్లైన్లో రక్షించాల్సిన అవసరం పెరుగుతోందని, పిల్లలను ఆకర్షించేలా రూపొందించే వ్యసనపరమైన ఫీచర్లను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలు మరింత తీవ్రమైన కాంటెంట్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
2: No social media under the age of 13. No personal account under the age of 15. That means from 13 to under 15, only mini accounts set up and supervised by parents or guardians with limited features and time restriction to 1 hour a day. And between 15 and 18, safe design will be an obligation for the platforms. Day and night, parents see the costs. Loss of sleep, anxiety, even self-harm. And in a growing number of cases, even fatal tragedies. I am aware that many perceive the power of big tech as overwhelming and impossible to roll back. I disagree. We do not have to accept addictive features. We do not have to accept children being drawn into ever more extreme content. We do not have to accept that girls have their photos used for AI-generated sexualized images.
0: అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా సోషల్ మీడియా

0: మీడియా ప్రభావం నుండి తమ దేశానికి చెందిన పిల్లలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని ఏకీకృతం చేసే దిశగా యూరోపియన్ యూనియన్ వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ భద్రత విషయంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ ఎవరికి వారే అన్నట్లుగా కాకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఏఐ సాంకేతికత అభివృద్ది దానివల్ల కలిగే నష్టాలపై మనకున్న అవగాహన కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని, సాంకేతిక దిగ్గజాలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలను మనం విస్మరించలేమన్నారు. ఏఐ ముప్పుల నుంచి పౌరులను రక్షించే బాధ్యతను మొదట ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రపంచ దేశాల సమన్వయం కూడా తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.
1: Let me say a final word about rising concerns regarding the advance of artificial intelligence. AI has enormous potential to accelerate sustainable development, enhance learning, strengthen health systems, boost climate resilience, and so much more. But a growing number of those building it are sounding the alarm, warning that development is racing ahead of our understanding of the risks. Some call for a pause, many call for guardrails. And we cannot afford to ignore concerns that have been raised, especially by those on the front lines of the development of AI. Governments must assume their responsibilities. It is the first responsibility of any government to protect its citizens, including from the threats of artificial intelligence. National action is essential. But global coordination is also indispensable. Because AI does not stop at borders, and neither do its risks. Voluntary pauses that are isolated, unverifiable, and unevenly applied will not address the problem.
0: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వచ్చే వారం జరగనున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంటోనియో గుటెరెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రపంచ శక్తులే సభ్యులుగా ఉండటం ఆమోదయోగ్యం కాదన్నారు. 15 దేశాలతో కూడిన భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అధికార పంపిణీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఉన్న ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా కాకుండా ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా భద్రతా మండలి నిర్మాణం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక బ్రిక్స్ కూటమిని ప్రస్తావిస్తూ ప్రపంచం మారుతోందని, కొత్త శక్తులు ఆవిర్భవిస్తున్నాయని గుటెరెస్ పేర్కొన్నారు. అధికార ప్రభావాల పునర్విభజన జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏకు న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పంద బిల్లుకు అనుకూలంగా 93 మంది చట్టసభ సభ్యులు ఓటేయగా 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు ఆమోదంతో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలుకు మరింత చేరువైంది. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వాగతించారు. దక్షిణాఫ్రికాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 మినీ బస్సులు మరొక వాహనం ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కేప్టౌన్ నగరానికి తూర్పున సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్ ఆల్బర్ట్ లియుగామ్కా పట్టణాల మధ్య ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఇటీవల సంభవించిన విధ్వంసకర వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1410కి చేరింది. మరో 6,100 మందికి పైగా గల్లంతైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్ను ఓడించి జ్వెరెవ్ తన 2వ గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. 1989లో బోరిస్ బెకర్ తర్వాత యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్గా జ్వెరెవ్ నిలిచారు. ఇక మహిళల సింగిల్స్లో ఎలెనా రిబికినా విజేతగా నిలిచారు. ఫైనల్లో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న బెలారస్ క్రీడాకారిణి అరేనా సెబలెంకను ఓడించి రిబికినా తొలిసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను సాధించారు. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా అందుకున్నారు. ఇక పురుషుల డబుల్స్లో అమెరికాకు చెందిన క్రిస్టియన్ హారిసన్, బ్రిటన్కు చెందిన నీల్స్ కుప్స్కీ జోడీ విజేతగా నిలిచింది. మిక్స్డ్ డబుల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా, జాకబ్ మెన్సిక్ జోడీ విజేతగా నిలిచింది. ఆసియా మహిళల టీ20 క్రికెట్ కప్ 2026లో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్లో 13 సెప్టెంబర్ జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ సారి ఆసియా కప్ను కైవసం చేసుకుంది.

0: ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అంతా మన మంచికే ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

ఆది చిత్రం నుంచి మల్లికార్జున్ సునీత గానాన్ని విన్నారు. ఈ పాటను వినిపించమంటూ మూసాపేట మెహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా వీరందరి కోరిక మీద ఆ పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. ధర్మాత్ముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వీరు పాప వినాశనం గ్రామం.

ఆకాశవాణి మరికొంచెం సేపట్లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Prime Minister mentioned the initiatives of India, such as the One Sun, One World, One Grid, the International Solar Alliance, the CDRI, the Global Biofuel Alliance, the Big Cat Alliance, and Mission Lifestyle for Environment. India's ancient knowledge and its deep commitment to environment is well known. Today, India is a key player in the world of renewable energy. In the last 12 years, solar energy increased from just 2 gigawatts to more than 160 gigawatts now. Through the PM Surya Ghar Muft Bijli Yojana, more than 50 lakh houses have solar rooftop panels now, and 80,000 rupees per house has been given as financial help. Through the Kusum Yojana, 30 lakh solar pumps are now functional. The One Nation, One Grid has been completed, and with the LED bulbs, the question of environment pollution has been taken care of. 20 crore tons of carbon emission have been saved. Wind energy, nuclear energy are now open to private players. Non-fossil fuel capacity has increased by 4 times. India is now committed to coal gasification. India is committed to the welfare of mankind and will be a responsible and sustainable nation, ensuring the future of our civilization, said the Honorable Prime Minister of India.
1: कौशिक, वैसे जलवायु परिवर्तन की चुनौती तो बड़ी जरूर है, लेकिन वैज्ञानिक सोच, जिम्मेदार नीतियों, तकनीकी नवाचार और जन भागीदारी के माध्यम से हम इसके प्रभाव को कम करने की दिशा में आगे बढ़ सकते हैं, और भारत ने इस दिशा में काफी आगे कदम बढ़ा भी दिए हैं। प्रकृति के साथ संतुलन बनाकर विकास करना ही सुरक्षित, स्वस्थ और टिकाऊ भविष्य की सबसे बड़ी मजबूत नींव है। नई दिल्ली के विज्ञान भवन में आयोजित पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर 2 दिवसीय अंतर्राष्ट्रीय सम्मेलन के पहले दिन के सत्र का सीधा प्रसारण आप सुन रहे थे। चलते चलते हम आपकी जानकारी के लिए बता दें कि कल 20 सितंबर 2026 को समापन सत्र में मुख्य अतिथि के रूप में भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू की गरिमामय उपस्थिति में आयोजित होगा। और अब अपने तकनीकी सहयोगों कमल सिंह, सुमित कटियार, ओब इंचार्ज विवेक तोमर, प्रोग्राम कोऑर्डिनेटर प्रमोद कुमार के साथ मैं यानी कि कमल किशोर बड़ाइक और अपने साथी कमेंटेटर कौशिक रॉय के साथ अन्य कार्यक्रमों के लिए वापस आपको आकाशवाणी के दिल्ली के स्टूडियो लिए चलते हैं। नमस्कार।
2: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాము.

శిస్తూ నారు కోశావా, నీరు పెట్టావా, కోట కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చెత్తుకుని తిని బతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పో

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఎర్ర గులాబీ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఇంటింటి రామాయణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. రచన ఆరుద్ర, సంగీతం రాజన్ నాగేంద్ర.

లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, రచన ఆత్రేయ.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 20వ జాతీయ రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రదేశాలలో 51 వేలకు పైగా నియామక పత్రాలను అందజేశారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్టంలోని వర్షాభావ పరిస్థితులు, పంటల పరిస్థితి, తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి కొరత రాకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వం

0: ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల చేనేత జౌళీ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత పెన్షన్ల వెరిఫికేషన్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయుర్వేదం కేవలం వైద్య విధానం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించే భారతదేశ ప్రాచీన విజ్ఞాన సంపద అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకర భవితకు ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. సమతుల్య ఆహారం, క్రమబద్దమైన జీవనశైలి, వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలకు ఆయుర్వేదం ప్రాధాన్యమిస్తుందని కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆయుర్వేద గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అట్లాగే హెల్తీ వెల్త్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఆయుర్వేద ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ఆయుర్వేదాన్ని మనం అమలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారం పడకుండా లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ గానే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామము. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆయుర్వేద వైపు చూడండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేద ఉపయోగాల్ని, ఆయుర్వేద బెనిఫిట్స్ ని ఉపయోగించుకుని హెల్తీ వెల్త్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
0: గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 4 జట్లు తలపడే ఈ టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 1:30 నుంచి రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి రెండో మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజు ఈ ఉదయం శ్రీ మలయప్ప స్వామి మోహిని అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడవాహన సేవ ఈ సాయంత్రం 6:30 మొదలవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2019 ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఆర్థిక సాయం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. 2026 జులై నాటికి పీఎం కిసాన్ కింద 4,00,000 కోట్ల రూపాయలకు పైగా రైతులకు అందినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ సాయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరగడంతో పాటు రుణపరమైన ఇబ్బందులు తగ్గినట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ఐఎఫ్పీఆర్ఐ అధ్యయనం పేర్కొంది. ఈ ఆర్థిక సాయం ద్వారా రైతులు విద్య, వైద్యం, ఇతర కుటుంబ అవసరాలకు కూడా ఖర్చు చేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. పీఎం కిసాన్ పథకం రైతులకు పెట్టుబడులు పెట్టేందుకు, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ 18,000 కరోడ్ రూపాయ సే అధిక్ కి రాశి హమారే కరోడో అన్నదాతాఓ కే ఖాతో మే భేజీ గయీ హై. యే యోజనా వాకయీ అద్భుత హై. ఏక్ క్లిక్ సే కరోడో కిసానో కే బ్యాంక్ ఖాతే మే సీధే పైసా జమా హోతా హై. దునియా కే వికసిత్ దేశో మే భీ ఐసా సంభవ్ నహీ హై.
0: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్దిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజబాబు అన్నారు. నగరపాలక సంస్థ ఏర్పాటై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

0: ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ఈరోజు నిర్వహించారు. నగరంలోని 81,000కు పైగా నివాస గృహాల నుంచి తడి పొడి చెత్తను సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ,
1: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేశాము. 81,000 వరకు హౌసెస్ కూడా మనం సెగ్రిగేషన్ లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరూ కూడా బ్యాగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. వాళ్లే వాలంటరీగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒంగోలు మన గౌరవం అనే ఒక నినాదంతో చేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి 1వ తేదీన కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరికీ పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా తొలి సీజన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
4: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కోసూరి జయసుద గారి స్వీయ కవితలు వింటారు.
7: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడా అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం

మిమ్మల్ని నరికేసి మా నీడనే విశ్రాంతి తీసుకుంటారే, మాకెందుకీ గొడ్డలిపోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారిపాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు. మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవిత శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టము పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బు చక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయతానురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బే శ్వాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన. గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక పదిమందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అపురూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్య. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరమొక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదన కేకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమన ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయమాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చటి నిమిషాన ఒక్కటైన మన బంధం తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకు వీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలిన తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేకువంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికి పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మచేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండే పొయ్యి, వచ్చిపోయే బంధుజనం, ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్లు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మ ధైర్యం నాన్న, ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికేడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే.
శీర్షిక

నాన్న, నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే. నాకు మాటలు నేర్పిన నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను, నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్న, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇందరు తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్న? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్నా, మేము మనుషులమే అనే గుర్తింపు కోసం. వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం. ఎదురుచూస్తున్నా, మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికేగాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమబ్బలమవుతున్నాం. జీవనభృతి కోసం జీవన్ చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్నా ఈ మూడో జాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం, మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్నా మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా? ఆడా మగ మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు బాధ్యతలు బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా. మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతిచోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాతగాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీనవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మే బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతుంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతికల మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా, దిశ మారినా నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటిబొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం, అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద, అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటి వరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమానూ అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏ మండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది? తెలిసేదెవ్వరికి? ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడ్డం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే

వాక్యాల పూలు పూయవు. మాట్లాడడం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు. చూసే కళ్ళల్లో కవితలు రగులుతాయి. మాట

మాట్లాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారిచూపింది. జాబిలి తునకలా నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటలా నీ రూపంలో మునిగిపోయాను. మూ అన్నా నా మాటల్లో పలక నీపై నిలబడి బలపం నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు నీ పరిమళ ముద్ర జ్ఞాపకమై ఎక్కడికెళ్ళినా నన్ను వెంటాడుతుంది. అద్దంలా నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతుంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతంమీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకోని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని గుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. నల్లరంగు పులుముకొని నాణ్యమైన చోటుని కనపడనివ్వని రాతికన్నేదో అడ్డువస్తుంది. చీకటంటని రేయనెప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈరోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్తరాగాన్నందుకుంది. దిగులు మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోసం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. వందేళ్ల కాపురాన్ని మందుగుండుకు బలిచేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి. మానవత్వాన్ని మరిచాయి. ప్రేమ పూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులైపారాయి. మనసులు గాయపడ్డాయి. కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతంగోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడోస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదిలున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవీ స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చు సంగీతం, బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసిపాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మెలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలతనింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలతనింపుకున్న కలనే అవి. వెతలబాపు దూరమింతుందో తెలియక మసకబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలినన్నాళ్ళు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటూ కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునే వేళ నీ వెంట నడిచేవారే ఉండరు. ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరికోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే చెలిమిచెలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరులమంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ
ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుందని గ్రహించు. చిన్న మనసుతో పెద్ద వెలుగు రాదు. సమానత్వంలోనే సౌఖ్యముంటుంది. స్వార్థం

0: దూరమైతే చీకటే వెలుగవుతుంది, అసూయ కరిగితేనే మనసు కార్తీక దీపమవుతుంది.
1: మీరింతవరకు కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

ఇప్పుడు శారీరక వ్యాయామాలలో ఒకటైన నడక వల్ల కలిగే లాభాల గురించిన విశేషాలు. నడక శరీరానికి ఆరోగ్యాన్ని అందించే సంజీవిని. నడక మానసిక సాంత్వన అందించే దివ్యమైన ఔషధం. నడక స్థిరమైన శరీరాకృతిని ఇచ్చే వ్యాయామ మంత్రం. ఇవే కాదు, నడక వల్ల మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి. మరవేంటో చూద్దామా? ఇప్పటి ఆధునిక యుగంలో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి తప్పనిసరిగా కదలిక అనేది ఉండాలి. ఇంట్లో ఉండే మహిళలు గిన్నెలు తోముతాం, బట్టలు ఉతుకుతాం, మేడమెట్లెక్కి వాటిని ఆరేస్తాం, ఇల్లు ఊడుస్తాం, ఇంకా ఎన్నో పనులు చేస్తున్నాం. ఇదే మాకు వ్యాయామం అంటారు. ఎంత పని చేసినా వీటన్నింటి వల్ల కలిగే వ్యాయామ ప్రయోజనం మాత్రం చాలా తక్కువే. పెద్ద పెద్ద బరువులే ఎత్తాల్సిన అవసరం లేదు. రోజూ కనీసం ఓ అరగంట నడిస్తే చాలు. ఇలా వారంలో కనీసం 4 రోజులు చెయ్యగలిగితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. నడక మొదలు పెట్టాలి అనుకునేవారు కొన్ని పద్ధతులు పాటించాలి. అవి, మొదలు పెట్టాం కదా, ముందు రోజే ఎక్కువ దూరం నడుద్దాం అని అనుకుంటే మటుకు పాదాలు, వెన్ను, కీళ్ల సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే వేగంగా కూడా నడవకూడదు. నెమ్మదిగా నడక మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకోవాలి. మొదట కొన్ని రోజులు కేవలం 15 నిమిషాలు మాత్రమే నడిచి ఆ తరువాత సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి. నడిచే ముందర తప్పకుండా వామప్ వ్యాయామాలు చేయాలి. అలాగే నడక పూర్తయ్యాక కూడా శరీరాన్ని కాస్త సాగదీసేలా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. అంటే

0: చేతులని కాళ్ళని సాగదీసేవి చెయ్యాలి. దీనివల్ల కండరాలు అలసిపోకుండా ఉంటాయి. ఇక నడిచే ముందు ఆ తరువాత తప్పకుండా నీళ్లు తాగడం మర్చిపోకూడదు. అప్పుడే శరీరానికి శక్తి అందుతుంది. ఇక నడకలో బ్రిస్క్ వాక్ చేయడం చాలా మంచిది. అంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తూ వేగంగా నడవాలి. దీనివల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. ఇక మరో రకం పవర్ వాకింగ్. దీనిలో చేతుల్ని వేగంగా ముందుకి వెనక్కి కదిలిస్తూ వీలైనంత వేగంగా నడవాల్సి ఉంటుంది. అసలు నడక అలవాటు చేసుకోవడం అనేది ఇప్పటి మహిళలకి పెద్ద సవాలనే చెప్పాలి. వాకింగ్ చేయడం మొదలుపెట్టడం కష్టం కాని పెట్టాక మటుకు వాకింగ్ చేయకుండా ఏ పని చేయబుద్ది కాదు. నడక మొదలు పెట్టాలనుకునే వారు వాయిదాలు వేసుకోకూడదు. కష్టంగా అనిపించినా అనుకున్న రోజు నుండే మొదలు పెట్టాలి. దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత అది అలవాటుగా మారుతుంది. మొదలు పెట్టాక ఎంత దూరం నడిచాం, ఎన్ని అడుగులు వేశాం అనేది చాలామంది తెలుసుకోవడానికి ఉత్సాహపడుతుంటారు. మనం నడిచే సమయాన్ని పెంచుకుంటూ పోతే మనకి ఉత్సాహం అనేది వస్తుంది. నడకను ఎప్పుడూ కూడా ఇబ్బందిగా గాని ఏదో చెయ్యాలని మొక్కుబడిగా గాని కాకుండా ఆస్వాదిస్తూ నడవాలి. నడక మన ఆయుష్ను పెంచే మందుగా భావించి చెయ్యాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా వారంలో ఒకరోజు ఎత్తైన ప్రదేశాలలో నడిచేలా చెయ్యాలి. దీనివల్ల కాళ్లలో ఉన్నటువంటి కండరాలు గట్టిపడతాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నడిస్తే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కూడా దొరుకుతుంది. నడవడానికి ఒక్కరే వెళ్లాల్సి వస్తే బద్దకించకూడదు. సాధ్యమైనంత వరకు స్నేహితులతో కలిసి వెళ్లేలా చూసుకోవాలి, లేదంటే కుటుంబ సభ్యులతో వెళ్లేలా చూసుకోవాలి. కబుర్లు చెప్పుకుంటూ మటుకు నడవకూడదు. దీనివల్ల నడక వేగం తగ్గిపోతుంది. నడక వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే శరీర బరువు అదుపులోకి వస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలసట దూరమవుతుంది. ఇక కొవ్వు సమస్య కూడా తగ్గిపోతుంది. మధుమేహం ఉన్న వాళ్లకు నడక మంచి వ్యాయామం. ఎముక సాంద్రత పెరిగి భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారమైతే నడిచే సమయాన్ని బట్టి జీవితకాలం కూడా పెరుగుతుంది. కంటి నిండా నిద్రపడుతుంది. శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అసలు నడక అనేది మనసుకు ధ్యానం లాంటిది. నడక వల్ల ఒత్తిడి సులువుగా దూరమవుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చివరగా చెప్పాలంటే రోజంతా కూడా చురుగ్గా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇక నడిచేవారు ఈ ట్రాక్ సూట్ వేసుకోవాలి, మంచి బూట్లు వేసుకోవాలి అనే నియమాలు ఉన్నాయి అనుకుంటారు. కాని ఇవన్నీ నియమాలు అవసరం లేదు. సౌకర్యవంతంగా ఉండే బట్టలు బూట్లు వేసుకుని చేస్తే చాలా మంచిది. ఇన్ని లాభాలు ఉన్న నడకని రేపటినుంచి మొదలు పెడదామా?
1: వనితావాణి కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన

0: పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణా విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ, విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచి నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు

0: ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేళలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు 3:10 నుంచి 3:55 వరకు, అంటే 45 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రసారాలు కొనసాగుతాయి. గమనికి విన్నారు. కార్యక్రమంలో ముందుగా కభీ కభీ ఈ చిత్రానికి లతా మంగేష్కర్, ముఖేష్ ఆలపించిన గీతం వింటారు. రచన సాహిర్ లుథియాన్వి, సంగీతం ఖయూమ్.

కార్యక్రమాల తర్వాత గీత్ చిత్రానికి లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఆంధీ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

0: కార్యక్రమం తర్వాత కాలాబజార్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.
1: मैं आपको इतना अच्छा आदमी नहीं समझती थी.
2: इसी बात पे जी चाहता है वो जो चांद है ना, उसे नोच के आपके माथे पर लगा दूं, वही चमका करे. घूमने चलिएगा.
1: नींद
2: नींद

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట కశ్మీర్ కీ కలి. ఈ చిత్రానికి మహమ్మద్ రఫీ పాడారు, సంగీతం ఓపీ నయ్యర్.

ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బీస్ సాల్ బాద్ చిత్రానికి షకీల్ బదయుని రచన, సంగీతం అందించి పాడినవారు హేమంత్ కుమార్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు మీకు తెలిసిందే, 0866-248-8812. ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మీ సమాధానాల్ని పంపించవచ్చు. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ఏది? ఇది మొదటి ప్రశ్న.

సో మొట్టమొదటి ప్రశ్న అడిగేశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ఏది అనేసి. సో రైట్ ఆన్సర్స్ అయితే చాలానే వచ్చేసాయి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు హర్నాథపురం, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, శ్రీరామదాస్ అంజాచారి బ్రహ్మచారి చిలకమర్రి ఉపేంద్రాచారి తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, నాగేంద్రప్ప ఉడేవు ములకల్మురు తాలూకా కర్ణాటక నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. వీరందరూ కూడా ఒకే టైంకి ఆన్సర్ పంపించేశారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి పేర్లు చూద్దాం. కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్, మహేంద్ర తెనాల్ నుంచి రైట్ ఆన్సర్, కాసల పద్మ గుంటూరు నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, అనంతపురం నుంచి అనురాధ, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకిరాజు, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రణి జస్విత సులోచన, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, కల్వకుర్తి నాగర్కర్నూల్ డిస్టిక్ నుంచి నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్, దామర్ల చినమస్థానరావు పెదమస్థానరావు ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి. సో యా రైట్ ఆన్సర్ అయితే పంపించారు నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, చిలక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్, మూసాపేట మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇంకా వారి మిత్ర బృందం అందరూ, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చరితవ్య రేవంత్, ధవళ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, ఇంకా ధూళిపాళ్ళ నుంచి చాంద్ బాషా జానీబేగం షహీద్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, ఇందిరా వెంకట్ మణిదీప్ బాపట్ల నుంచి, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఇంకా

ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్, తెనాలి నుంచి. హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. దొడ్డిపెట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్ని తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్. పాతగుంటూరు నుంచి రాజనేడు రవిశంకర్, విజయలక్ష్మి, మునియప్ప. వాగట్ విలేజ్ వసకోట తాలూకా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. వనపర్తి, ఆత్మకూరు మండలం, దేవరపల్లి నుంచి. గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్యాలక్ష్మి, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి. వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి కూచిపూడి నాట్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యంగా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ప్రకటించారన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తూ ఉంది. మరి సెకండ్ క్వశ్చన్, మాధ్యమాలలో వాడుక భాషగా తెలుగుని విజయవంతంగా ప్రవేశపెట్టింది ఎవరు? మరి ఈ క్వశ్చన్ ఎందుకని వస్తుంది అనంటే, తెలుగు మాధ్యమాల దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. తెలుగు మాధ్యమాల్లో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టింది ఎవరు అన్నది ఈరోజు నా ప్రశ్న.

ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా వినండి. వాడుక భాషగా తెలుగుని ప్రవేశపెట్టింది ఎవరు అన్నది కాదు ప్రశ్న. తెలుగు మాధ్యమాల దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలుగు మాధ్యమాలలో వాడుక భాషగా విజయవంతంగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? అది ఈరోజు ప్రశ్న.

సో క్వశ్చన్ కరెక్ట్గా విన్నవాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు. సో అందులో ఈసారి ఒక్కళ్ళే రైట్ ఆన్సర్ ఫస్ట్ ఒక్కళ్ళే పంపించారు. ఎవరు అని అంటే తర్వాత ఆన్సర్స్ రైట్ ఆన్సర్ పంపించారు, బట్ ఫస్ట్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి వీరితో పాటుగా ఎవరు పంపించలేదు, మిగిలిన వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా యా కొన్ని ఫన్నీ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. పివి నరసింహారావు గారు అన్నారు. సో పివి నరసింహారావు గారు కాదండి, కాసుల పద్మ గుంటూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. సో మరి తక్కువ ముందే రైట్ ఆన్సర్ పంపించారనమాట. సో అందుకని మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. ఇందిరా వెంకట్ మణిది బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. సో రాంగ్ ఆన్సర్స్ ఎన్ని కనిపిస్తున్నాయి కదా, అందుకే అట్లా గ్యాప్ వస్తూ ఉంటుందన్నమాట. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కానీ ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మూకుమ్మడిగా ఒకటే ఆన్సర్ పంపించారండి. సో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఆహా కృష్ణదేవరాయలు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సో వాడుక భాష అంటే కృష్ణదేవరాయలు గారి దగ్గరికి వెళ్ళిపోతే ఎట్లా అండి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగల గోపాల్, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత రవిత్రణి జస్విత సులోచన రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, ఇంకా తెలుగు అకాడమీ అని పంపించేశారు ఆన్సర్. అబ్బా ఎవరు

అని ఒక మనిషి పేరు అడిగితే మీరు తెలుగు అకాడమీనే అని పంపిస్తే ఎట్లా అండి? ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మీ చిరుతవ్య రేవంత్ రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శ్రీవాన్వి స్వీటీ రైట్ ఆన్సర్. తాడేపల్లిగూడెం నుంచి ప్రభాకర్ శ్రీదేవి రైట్ ఆన్సర్. బెంగళూరు నుంచి సిరిచందన సాయి కృష్ణకాంత్ రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. సో మరి ఇలా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంకా రకరకాల ఆన్సర్స్ పంపించారండి. శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి రామోజీరావు గారి దాకా ఇన్ని ఆన్సర్లు వచ్చేసాయన్నమాట. సో గిడుగు రామ్మూర్తి ఎక్కువ మంది పంపించారు. సో వాడుక భాషని వాడాలి అని ప్రపోజ్ చేసింది గిడుగు రామ్మూర్తి గారు. అయితే వాడుక భాషని మామూలుగా వాడుకలోకి తీసుకొచ్చారు, గ్రాంధికం కాకుండా. కానీ మాధ్యమాలలో ఈ తెలుగుని వాడుక భాషని ప్రవేశపెట్టింది ఎవరు అంటే తాపీ ధర్మారావు గారు. సో వారి జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు మాధ్యమాల దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. సో అది ఈరోజు ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న స్టోరీ అన్నమాట. సో ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అని అంటే ఎస్ అందరూ గిడుగు రామ్మూర్తి గారు అనే ఎక్కువ మంది పంపించారు. సో పాతగుంటూరు నుంచి రాజనేడు రవిశంకర్, బుర్గుల విజయలక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా మెజారిటీ గిడుగు రామ్మూర్తి పంతులనే పంపించారు. సో అదండి మరి ఒక కొత్త విషయం ఈరోజు తెలుసుకున్నారు కదా, అది ఈరోజు యువలయ. మరి మీకోసం మంచి పాటలు వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో ఛాత్రం కే లియే సూచనాయే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్ రావు, విద్యార్థిని షేక్ ఆలియా ఫర్హత్. వినండి ఛాత్రం కే లియే సూచనాయే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీర్వాద్ ఆలియా, బైఠో. ఇస్ వర్ష్ తుమ్ దశవీ కక్షా మే ఆయి హో నా?
2: జీ హా అధ్యాపక్ జీ.
3: దశవీ కక్షాకి హిందీ పాఠ్య పుస్తక కా నామ క్యా హై బతా సక్తి హో?
2: జీ హా, సుగంధ భాగ్ దో.
3: అచ్చా, ఇస్ పాఠ్య పుస్తక మే ఛాత్రోం కే లియే విశేష సూచనాయే దీ గయీ హై. ఆజ్ హమ్ ఉన్కే బారే మే జాన్ లేంగే. ఇస్కే పహలే యే బతావ్, ఇస్ పాఠ్య పుస్తక మే కితనే ప్రకార్ కే పాఠ దియే గయే హై?
2: జీ హా, బతాఉంగీ. పాఠ్య పుస్తక మే కవితాయే, కహానియా, నిబంధ, పత్ర లేఖన్, ఏకాంకి, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది ప్రకార్ కే పాఠ దియే గయే హై.
3: అచ్చా, పద్య సాహిత్య ఔర్ గద్య సాహిత్య క్యా ఇస్కా అంతర్ బతా సక్తి హో?
2: జీ నహీ, ఆప్ హీ బతాయియే.
3: సునో, ప్రాచీన్ ఔర్ ఆధునిక కవితాయే పద్య సాహిత్య కే అంతర్గత హై. కహాని, ఏకాంకి, నిబంధ, పత్రలేఖన్, యాత్రా వృత్తాంత, సాక్షాత్కార్ ఆది గద్య సాహిత్య కే అంతర్గత హై. అర్థమైంది కదా?
2: అర్థమైందండి.
3: బతావ్, పాఠ్య పుస్తక మే కితనీ కవితాయే దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ హా, పూరే పాంచ్ కవితాయే దీ గయీ హై. వే హై బరస్తే బాదల్, హమ్ భారత్వాసీ, కన్కన్ కా అధికారీ, భక్తి పద్ ఔర్ నీతి కే దోహే.
3: అబ్ బతావ్, కితనీ కహానియా దీ గయీ హై ఔర్ వే క్యా క్యా హై?
2: దో కహానియా దీ గయీ హై. వే హై ఈద్గాహ్ ఔర్ జల్ హీ జీవన్ హై.
3: కౌన్సా నిబంధ దియా గయా?
2: జీ హా, లోక్ గీత్ నామక్ నిబంధ దియా గయా హై.
3: అచ్చా, ఏకాంకి కా నామ క్యా హై?
2: జీ, స్వరాజ్య కీ నీవ్ నామక ఏకాంకి దీ గయీ హై.
3: అచ్చా, కిస్ విషయ కా పత్ర లేఖన్ దియా గయా హై?
2: జీ హా, అంతరాష్ట్రీయ స్తర పర్ హిందీ విషయ పర్ పత్ర లేఖన్ దియా గయా హై.
3: అచ్చా, దక్షిణీ గంగా గోదావరీ యే కిస్ ప్రకార్ కా పాఠ హై?
2: జీ హా, యహ తో యాత్రా వృత్తాంత పాఠ హై అధ్యాపక్ జీ.
3: అబ్ బతావ్, ఇస్కే అలావా ఉపవాచక్ కే పాఠ కితనే హై ఔర్ వే క్యా క్యా హై?
2: జీ, ఉపవాచక్ పాఠ చార్ హై. వే హై శాంతి కీ రాహ మే, దో కలాకార్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ అనోఖా ఉపాయ్.
3: క్యా ఇన్కే అలావా ఔర్ కుచ్ పాఠ భీ హై?
2: జీ హా, పఠన్ హై తు చార్ పాఠ దియే గయే హై.
3: బతావ్, వే క్యా క్యా హై?
2: జీ హా, పహలా హై యహ రాస్తా కహా జాతా హై, దూసరా హై ఉల్ఝన్, తీసరా హై మాహ్ ముఝే ఆనే దే, ఔర్ చౌథా హై క్యా ఆప్కో పతా హై?
3: అచ్చా, అబ్ తక్ హమ్నే పాఠ్య పుస్తక మే దియే గయే సారే పాఠోం కే నామ జాన్ లియే. యహ పాఠ్య పుస్తక ఆప్కే స్తర్ ఔర్

0: रुचियों के अनुरूप बनाई गई है। इससे आप भाषा के सभी कौशलों का विकास कर सकते हैं। इसके लिए आप अध्यापक का मार्गदर्शन व सहयोग ले सकते हैं। अब बताओ, भाषा कौशल क्या क्या हैं?
1: जी हाँ, बताऊंगी। सुनना, बोलना, लिखना और पढ़ना, ये भाषा कौशल है।
0: बहुत अच्छा बताया। अब अगली सूचना क्या है, पढ़ो।
1: जी हाँ, पाठ या अभ्यास के लिए दिग्दर्शिका, विषय सामग्री, प्रश्न बैंक आदि का उपयोग नहीं करना चाहिए। इसके बजाय शब्दकोश का उपयोग करने से पाठ व अभ्यास आसानी से समझ सकते हैं। इसके साथ साथ समाचार पत्र, पुस्तकालय की पुस्तकें, बाल साहित्य आदि का पठन करना चाहिए।
0: ఇది విద్యార్థులకు చాలా మంచి సూచన. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకోవటానికి లేక అభ్యాసాలు పూర్తి చేయటానికి గైడ్లు, స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంకులు మొదలైనవి ఉపయోగించకూడదు. వీటికి బదులుగా నిఘంటువును ఉపయోగించడం ద్వారా పాఠాన్ని తేలికగా అర్థం చేసుకోనగలుగుతామన్నమాట, మరియు అభ్యాసాలు తేలికగా చేయగలుగుతాం. వీటితో పాటుగా వార్తాపత్రికలు, గ్రంథాలయంలోని పుస్తకాలు, బాల సాహిత్యము మొదలైనటువంటివి కూడా చదవవలసి ఉంటుంది. అచ్చా, ఇసీ బాత్కో ప్రత్యేక పాఠమే ఛాత్రోంకు సూచనాయే శీర్షక్ కే అంతర్గత్ కుచ్ ముఖ్య బాతే బతాయి గయీ హై. ఇక్కడ ఇచ్చినటువంటి సూచన అర్థం ఏంటంటే, పాఠాన్ని అర్థం చేసుకోవటానికి పాఠానికి సంబంధించినటువంటి సంక్షిప్త సారాంశం అది చదవాలన్నమాట. అప్పుడే పాఠానికి సంబంధించినటువంటి అవగాహన కలుగుతుంది. తర్వాత పాఠాన్ని జాగ్రత్తగా చదివి అర్థం కాని మాటల కింద గీత గీయాలి. గీత గీసిన మాటల అర్థాలను నిఘంటువులో చూసి అర్థం చేసుకోవాలి. పాఠంలోని అర్థం కాని భాగాన్ని గురించి మిగిలిన విద్యార్థులతో గాని లేక ఉపాధ్యాయులతో గాని చర్చించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి విద్యార్థులకు ఇచ్చినటువంటి మంచి సూచనలు. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: ఠీక్ హై, అబ్ అగలీ సూచన పడో.
1: जी हाँ, हर पाठ के प्रारंभ में उन्मुखीकरण यानी प्रस्तावना है। इसके माध्यम से प्रश्नोत्तरों के द्वारा पाठ की ओर जाना है।
0: आगे देखो, अगली सूचना में यह बताया गया है, हर पाठ में अर्धग्राह्यता प्रतिक्रिया के अभ्यास है। इसमें सुनो, बोलो और पढ़ो अभ्यास के प्रश्न दिए गए हैं। छात्रों को इन प्रश्नों के उत्तर सोच विचार कर देने चाहिए। पढ़ो प्रश्नों के उत्तर पाठ पढ़कर देने चाहिए। इसका उद्देश्य छात्रों में पढ़ना व अर्थ ग्रहण करने की क्षमता का विकास करना है। अगली सूचना पढ़ो।
1: जी हाँ, हर पाठ में अभिव्यक्ति सृजनात्मकता के अभ्यास है। इसमें लिखो, सृजनात्मक अभिव्यक्ति और प्रशंसा के प्रश्न दिए गए हैं। छात्रों को इन प्रश्नों के उत्तर अपने शब्दों में देने चाहिए।
0: అంటే అర్థం ఏంటంటే, ప్రతి పాఠంలో కూడా అభివ్యక్తి మరియు సృజనాత్మకత దీనికి సంబంధించినటువంటి అభ్యాసాలు ఉన్నాయన్నమాట. ఇందులో ప్రశ్నలకు జవాబులు వ్రాయటం మరియు సొంతంగా ఆలోచించి సృజనాత్మకతతో కూడినటువంటి జవాబులు సొంత మాటల్లో వ్రాయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులు సొంత ఆలోచనలతో కూడినటువంటి జవాబులు వ్రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అగలీ సూచన మే యహ బతాయా గయా హై కి హర్ పాఠ మే భాషా కీ బాత్ కే అభ్యాస్ హై. ఇస్మే శబ్ద భండార్ वा व्याकरणांश के अभ्यास दिए गए हैं। इन अभ्यासों का हल चर्चा या समूहों में बैठकर करना चाहिए। आवश्यकता अनुसार अध्यापक का सहयोग लेना चाहिए। अंटे तरवात इच्चिनटुवंटि सूचनलो भाषा की बात संबंधिंचिनटुवंटि अभ्यासालु इव्वबड्डायन्नमाट। इंदुलो शब्द भंडागारमु मरियु व्याकरणांशालकु संबंधिंचिनटुवंटि अभ्यासालु इव्वबड़तायि। ఈ అభ్యాసాలకు సంబంధించినటువంటి జవాబులు ఇతరులతో చర్చించటం ద్వారా లేక సమూహంలో కూర్చొని ఇవ్వటం ద్వారా జరుగుతుందన్నమాట. ఆవశ్యకతను అనుసరించి మనం ఉపాధ్యాయుల సహాయము తీసుకోవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అచ్చా, భాషా కీ బాత్ కే అంతర్గత్ కిస్ ప్రకార్ కే ప్రశ్న పూచే జాతే హైన్ క్యా బతా సక్తీ హో?
1: ఆప్ హీ బతాయియే అధ్యాపక్ జీ.
0: తో సునో, ఈ భాగం హిందీ భాషకు సంబంధించి అతి ముఖ్యమైనది అన్నమాట. ఇందులో ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడగబడతాయి.

0: शब्द का पर्याय लिखकर वाक्य में प्रयोग करो। शब्द का तत्सम रूप लिखकर वाक्य में प्रयोग करना। शब्द का तद्भव रूप लिखकर वाक्य में प्रयोग करना। पुनरुक्त शब्दों से वाक्य प्रयोग करना। अंतर स्पष्ट करना। शब्द का पद परिचय देना। अनेक शब्दों को एक शब्द में लिखना। समास पहचानना। अलंकार समझना। विलोम शब्द लिखकर उससे वाक्य प्रयोग करना। वचन बदलकर वाक्य प्रयोग करना। आगे और कुछ बोलो।
1: उपसर्ग पहचानना, प्रत्यय पहचानना, भाववाचक संज्ञा में बदलना, कारक पहचानना, प्रयुक्त काल पहचानना, मुहावरे पहचानकर उनके अर्थ लिखकर वाक्य में प्रयोग करना।
0: इनका इटवंटी भी संधि विच्छेद करना, संयुक्त क्रियाओं का प्रयोग समझना, लिंग बदलकर वाक्य में प्रयोग करना, मूल शब्द से नए शब्द बनाना, इक प्रत्यय जोड़कर वाक्य प्रयोग करना, वाच्य पहचानना और बदलना, रचना की दृष्टि से वाक्य के प्रकार समझना, छंद के प्रकार व लक्षण समझना, अकर्मक सकर्मक क्रिया पहचानना, अर्थ के आधार पर वाक्य पहचानना। आगे और किस प्रकार के प्रश्न होंगे?
1: संज्ञा के प्रकार समझना, सर्वनाम के प्रकार समझना, विशेषण के प्रकार समझना, क्रिया के प्रकार समझना, काल बदलना आदि।
0: ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి భాషాకి బాత్ శీర్షిక క్రింద మనకి ఇవ్వబడతాయి అన్నమాట. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: అగలి సూచన పడు.
1: జీ హా, పరియోజన కార్య స్వయం కరికే సీఖనే కా కార్య హై. ఇసే ఛాత్రోం కో వ్యక్తిగత యా సమూహ మే బైఠ కర్ కన్నా చాహియే.
0: అచ్చా, ఏ పరియోజన కార్య కా మతలబ్ జాంతీ హో?
1: జీ నహీ, ఆప్ హీ బతాయియే.
0: సును, పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్. ప్రతి పాఠానికి చివరిలో అతిరిక్త జ్ఞాన్ అంటే అడిషనల్ నాలెడ్జ్ పొందటానికి అవసరమైనటువంటి అభ్యాసం ఇవ్వబడుతుంది. ఈ పనిని వ్యక్తిగతంగా గాని లేక సమూహంలో గాని చేయవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకి, కణ్ కణిక అధికారి పాఠానికి చివరిలో విశ్వ శ్రమ్ దివస్ मई दिवस के बारे में जानकारी इकट्ठा कीजिए, कक्षा में उसका प्रदर्शन कीजिए अनेटुवंटि परियोजना कार्य इवबडदि. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థులు ప్రోగ్ చేయాల్సి ఉంటుంది.
1: అధ్యాపక్ జీ, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో దీనికి సంబంధించిన విషయాలను మేము ఎలా పొందగలము?
0: బాగా అడిగావు. ఏముంది, చాలా తేలిక. రోజు నువ్వు వార్తాపత్రికలు చదువుతావు కదా, అలాగే ఇంటర్నెట్ ద్వారా విషయాన్ని తెలుసుకుంటూ ఉంటావు కదా, అలాగే పెద్దలను కూడా అడగటం ద్వారా మనము వీటికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ విధంగా విద్యార్థులు పాఠ్య విషయంతో పాటుగా దానికి సంబంధించినటువంటి అతిరిక్త జ్ఞానం కూడా పొందటం ద్వారా విద్యార్థుల యొక్క మానసిక వికాసము కలుగుతుంది. పాఠానికి చివరిలో ఇవ్వబడినటువంటి ఈ శీర్షిక చాలా ఉపయోగకరమైంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: పాఠ్య పుస్తకే ప్రత్యేక పాఠమే అనేక ప్రకార కే అభ్యాస కార్య దియే గయే హై. ఇన్సే ఛాత్రోం కో క్యా క్యా లాభ్ హై ఔర్ ఇన్కా ముఖ్య ఉద్దేశ్య క్యా హై బతావో.
1: जी हाँ, इन अभ्यासों के द्वारा छात्रों को विचार विमर्श, विश्लेषण, चिंतनशील, क्रियाशील, तर्कशील, निर्णयात्मक, सृजनात्मक आदि दक्षताओं में सक्षम बनाना है. यही मुख्य उद्देश्य है. छात्र अर्जित ज्ञान के आधार पर नवीन ज्ञान की रचना करते हैं. ये अभ्यास सहज व व्यवहारिक रूप से भाषार्जन करने में सहायक है. अध्यापक जी,
0: बहुत अच्छा जवाब दिया है तुमने. आम तौर पर मुखपृष्ठ सुंदर, रंगीन एवं प्रेरणादायक है. मुखपृष्ठ के पीछे तुम क्या क्या देख रही हो?
1: अध्यापक जी, इसमें दो लड़के पुस्तकें लेकर खुशी खुशी से विद्यालय जा रहे हैं और इसमें छात्रों के लिए विशेष सूचनाएं दी गई हैं.
0: अच्छा, आठवें पन्ने में क्या क्या छपे है?
1: जी हाँ, आठवें पन्ने में राष्ट्रगान, वंदे मातरम, सारे जहां से अच्छा और प्रतिज्ञा आदि छपे हैं.
0: अच्छा बताया है तुमने. अब बताओ, दसवें पन्ने में क्या क्या देख रही हो?
1: अध्यापक जी, छात्रों को अनिवार्य रूप से जिन दक्षताओं को प्राप्त करना है उनका उल्लेख है. उन्हीं को हमने छात्रों के लिए विशेष सूचनाएं के अंतर्गत जान लिया है. अध्यापक जी,
0: अच्छा, दसवीं कक्षा के लिए आज का यह पाठ छात्रों के लिए विशेष

0: なる。
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.
3: హలము పట్టి పొల

అదిలో బచ్చాల కూర అంజయ్యా, నేల బారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల సింత సిగురు అంజయ్య.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా? అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు? ఎందుకమ్మా జర చెప్పవమ్మా?

మీరింతవరకు శ్రీ మీరింతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో అతడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: కార్యక్రమంలో తరువాత శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, పల్లవి పాడిన పాట, గీత రచన వేటూరి.
1: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు.

మీరు విన్న పాట ఫిదా చిత్రానికి మధుప్రియ, రామ్కి, సింధూరి గానం చేశారు. గీత రచన శుద్ధాల అశోక్ తేజ. కార్యక్రమంలో తరువాత శ్రేయ ఘోషల్ పాడిన జై చిత్రం నుంచి పాట వింటారు. గీత రచన కులశేఖర్.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. అయితే ముందుగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన అందరికి ఇష్టమైన వినాయక చవితి నిమజ్జనం గురించి. అవును, వినాయక చవితి వచ్చిందంటే మన ఇంట్లో, మన వీధిలో, ఇంకా మన కాలనీలో ఒక ప్రత్యేకమైన సందడి మొదలవుతూ ఉంటుంది. పసుపు వాసన, పూల పరిమళం, భక్తి పాటలు, పిల్లల అల్లరి, పెద్దవాళ్ళ హడావిడి అన్నీ కలిస్తే అదే మన వినాయక చవితి అవుతుంది. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కాస్త ప్రత్యేకమైనది, అదే గణేష్ నిమజ్జనం గురించి. అయితే అసలు వినాయకుణ్ణి మనం ఇంటికి తీసుకొచ్చిన రోజు గుర్తుందా? ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి, పూజా సామాగ్రిని సిద్ధం చేసి, పూలతో అలంకరించి వినాయకుణ్ణి ఎంతో భక్తితో ఇంటికి తీసుకెళ్తాం. పిల్లలైతే కొత్త బట్టలు వేసుకుని గణపయ్యను చూడ్డానికి పరిగెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు పూజా ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటారు. ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ ఎనర్జీయే కనిపిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు, 2 రోజులు, ఇంకా 3 రోజులు వినాయకుడు మన ఇంట్లో ఉన్నాడనే భావనను మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తూ ఉంటుంది. ఉదయం లేవగానే గణపయ్యను చూడడం, పూలు పెట్టడం, హారతి ఇవ్వడం, ప్రసాదం పంచుకోవడం, ఇవన్నీ మన రోజువారి జీవితంలో ఒక భాగం అయిపోతాయి. కానీ నిమజ్జనం రోజు రాగానే మనసులో ఒక ఆలోచన, అయ్యో అప్పుడే పంపించాలా అని. మన ఇంటికి ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి నిమజ్జనం రోజున సాగనింపుతాం. ఆ సమయంలో మనం చెప్పే మాట ఒకే ఒకటి, మళ్ళీ వచ్చే సంవత్సరం రా అని. ఈ మాటలో ఎంత ప్రేముందో కదా. నిమజ్జనం అనేది కేవలం ఒక విగ్రహాన్ని నీటిలో కలపడం మాత్రమే కాదు, ఇది భక్తి, సాంప్రదాయం, ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసుకునే సందర్భం. మనం మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించి చివరికి అదే ప్రకృతిలో కలిసేలా సాగనంపుతాం. మన జీవితం కూడా అలానే ఎన్నో మార్పులతో నిండి ఉంటుంది. కొన్ని విషయాలు మన దగ్గరికి వస్తాయి, కొంతకాలం మనతో ఉంటాయి, తర్వాత కొత్త దశ మొదలవుతుంది. అయితే ఈ గణపయ్య నిమజ్జనం మన కామార్పునే గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు చిన్నప్పటి గణేష్ నిమజ్జనం జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. పిల్లలంతా కలిసి గణపయ్య వెనకాల నడిచేవాళ్ళం. ఎవరో ఒకళ్ళు చేతితో ప్రసాదం పట్టుకుని, ఇంకొంతమంది డాన్స్ చేస్తూ ముందుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఫోటోలు తీయడానికి మొబైల్ ఫోన్స్ అందరి చేతిలో ఉండకపోవచ్చు, కానీ మనసులో మిగిలిపోయిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ స్పష్టంగానే ఉంటాయి. మన పక్కింటి వాళ్ళు, వీధిలో ఉండే స్నేహితులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ గణేష్ నిమజ్జనం మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆ విషయాలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఆ గణేష్ నిమజ్జనం అప్పుడు మనం చేసిన గోల అంతా ఇంత కాదు. అలానే ఆ రోజుల్లో అందమైన లైటింగ్స్తో, భారీ అలంకరణతో, మ్యూజిక్ సిస్టమ్స్, ఫొటోస్, వీడియోస్, ఇంకా టెక్నాలజీతో పండుగను జరుపుకునేవాళ్ళు కాదు. మనం మన పండుగను క్షణాల్లోనే ఫోటో లేదా వీడియో రూపంలో భద్రపరుచుకుంటున్నాం, సోషల్ మీడియాలో కూడా పంచుకుంటున్నాం. అలానే దూరంగా ఉన్నవారికి కూడా పండుగ సందడిని చూపించగలుగుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేటి తరం యొక్క ప్రత్యేకత. అయితే మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు

కళ్ళ ముందున్న గణపయ్యను ఆస్వాదించడం కూడా మర్చిపోతున్నామని గుర్తు చేసుకోవాలి. ఫోటోలు తీయడం తప్పేమీ కాదు, కానీ ఆ క్షణాన్ని మనసారా అనుభవించడం ముఖ్యం. అలానే అప్పటి నిమజ్జనంలో భక్తి పాటలు, డప్పుల శబ్దాలు, సంప్రదాయ నినాదాలు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు భక్తి పాటల్లో వివిధ రకాల మ్యూజిక్, డీజే సౌండ్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ సంగీతాన్ని ఆస్వాదించే విధానం మారింది. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పండుగ ఆనందం అందరికీ అందాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చదువుకునే విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా మనం సౌకర్యాన్ని కలిగిస్తూ జరుపుకోవాలి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, పాతకాలం అంటేనే మంచిది, ఇప్పటి కాలం అంటే చెడ్డది అని అస్సలు చెప్పలేం. ప్రతి కాలంలోనూ మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పాతకాలం నుంచి మనం నేర్చుకోవాల్సింది కలిసి పండుగ జరుపుకునే ఆత్మీయత, సింపుల్గా ఆనందించే మనస్తత్వం. ఇంకా నేటి కాలం నుంచి మనం స్వీకరించాల్సింది టెక్నాలజీ మంచి విధంగా ఉపయోగించడం, పర్యావరణంపై అవగాహన, ఇంకా అందరికీ అనుకూలంగా పండుగను జరపడం. కాబట్టి పాత రోజులే మంచివి, ఈ రోజులు అంతా చెడ్డవి అని అస్సలు అనుకోకర్లేదు. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మరొక విషయం ఏంటో తెలుసా? మనందరి జీవితంలో ఒక బ్యూటిఫుల్ ఫేస్, అది మన కడుపుని మాత్రమే కాదు మన మనసును కూడా నింపే ఒక అద్భుతమైన విషయం, అదే ఫుడ్. అవును, అసలు ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమేనా? కానే కాదు. ఒక్కసారి ఆలోచించండి, మన చిన్నతనంలో అమ్మ చేతితో కలిపి పెట్టిన అన్నం రుచి, అమ్మమ్మ చేసిన పప్పుచారు వాసన, నాన్న బయట నుంచి తీసుకొచ్చిన వేడివేడి బజ్జీలు, వీటన్నింటిలోనూ కేవలం రుచి మాత్రమే ఉండదు, ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉంటాయి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎన్ని రకాల వంటలు వచ్చినా మన ఇంటి వంటకి ఉండే ఆ అనుబంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అందుకే అంటారు, కొన్ని రుచులు నాలుక మీద నిలిచిపోతాయి, మరికొన్ని రుచులు మనసులో శాశ్వతంగా ఉండిపోతాయని. అయితే మన తెలుగు ఇంటి భోజనంకి ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ముందుగా మన తెలుగు వంటకాల గురించి మాట్లాడుకుందాం. వేడివేడి అన్నం, నెయ్యి, పప్పు, ఆవకాయ, అసలు ఈ కాంబినేషన్ గురించి ఆలోచిస్తేనే ఆకలిస్తుంది కదా. ఒకవైపు అమ్మ చేసిన పులిహోర, మరొక వైపు గోంగూర పచ్చడి, ఇంకొక వైపు పెరుగన్నం, ఇవన్నీ మన ఆహార సంస్కృతిలో భాగాలు. పండుగ రోజు ఇంట్లో చేసే పాయసం, బొబ్బట్లు, పూర్ణాలు, ప్రతి వంటకానికి ఒక సందర్భం, ఒక సాంప్రదాయం ఉంటుంది. పెళ్లిలో వడ్డించే అరిటాకుపై భోజనం నుంచి పల్లెటూరి ఇంట్లో మట్టి పొయ్యి మీద వండే పప్పు వరకు మన ఆహారంలో మన సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక చిన్న క్వశ్చన్, మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం? నాకు తెలిసి బర్గర్ అంటే చాలు, వెంటనే ఇప్పటికిప్పుడు ఆర్డర్ చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ముందుగా ఫుడ్ కోర్ట్కి వెళ్లేవాళ్ళు, లేదా ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనగానే ముందు తినేసి ప్లాన్ చేద్దాం అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే మనలో ప్రతి ఒక్కరికి ఒక్కో ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. కొందరికి మసాలా దోశ ఇష్టం, ఇంకొందరికి పానీపూరి, అలానే ఇంకొందరికి బిర్యానీ, ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వే ఆఫ్ టేస్ట్ అనేది ఉంటుంది. అయితే నిజానికి ఆహార ప్రపంచం అనేది చాలా పెద్దది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన వంటకం ఉంటుంది. మనం కొత్త కొత్త రుచులను ప్రయత్నించినప్పుడు ఇతర ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సంస్కృతులను కూడా కొంత తెలుసుకుంటూ ఉంటారు. అయితే రుచులను ఆస్వాదించేటప్పుడు మన ఆరోగ్యాన్ని కూడా గుర్తుంచుకోవాలి, అది చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా కేవలం ఆహారం గురించి మాత్రమే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ అండ్ దేర్ ఫుడ్ అనే విషయంపై మాట్లాడుకుందాం. ముందుగా మన ఇండియా గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఒక రాష్ట్రం దాటితే చాలు, రుచి మారిపోతుంది, వంటకం కూడా మారిపోతుంది, అలానే వంట చేసే విధానం కూడా మారుతుంది. దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోశ, సాంబార్ వంటి వంటకాలుంటే, ఉత్తర భారతదేశంలో పరాటా, చోలే, రోటీ వంటి వంటకాలు ప్రసిద్ధిగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల పప్పు, పచ్చడి, బిర్యానీ, ఇవన్నీ మన ఆహార వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటాయి. మన దేశంలో ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, అది మన పండుగల్లో, మన కుటుంబాల్లో, మన సాంప్రదాయాల్లో ఒక భాగం. ఇంకా తర్వాతది ఇటలీ. అసలు ఇటలీ అనగానే నాకైతే గుర్తొచ్చేది పిజ్జా. అవును, మెత్తటి డో, టమాటా సాస్, చీజ్, మనకు నచ్చిన టాపింగ్స్, ఇవన్నీ కలిసి ఒక అందమైన రుచిని ఇస్తాయి. పిజ్జా అనేది ఇటలీకి చెందిన ఒక ప్రసిద్ధ వంటకం. అసలు ఒక వంటకం ప్రపంచమంతా ప్రయాణించి ఒక్కో దేశంలో ఒక్కో రుచిని సంతరించుకోవడం ఎంతో ఆసక్తికరమైన విషయం కదా. మన ఇండియన్ మసాలా పిజ్జా నుంచి ఇటలీలోని సాంప్రదాయ పిజ్జా వరకు ప్రతి రుచికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఇంకా మూడవది జపాన్. అసలు జపాన్ అనగానే సూషి, రోమన్ వంటి వంటకాలు చాలా మందికి గుర్తొస్తాయి. జాపనీస్ వంట

వంటకాల్లో సూషి రామన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకాలుగా ఉన్నాయి. మనమంతా ఎప్పుడు మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడానికి అలవాటు పడి ఉండొచ్చు. కొన్ని జాపనీస్ వంటకాల పదార్థాల సహజ రుచి, తయారీ విధానం, అందమైన ప్రదర్శనపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఒక ప్లేట్ ఫుడ్ ని అందంగా అమర్చడం కూడా ఒక కళ.

నూడిల్స్, ఇంకా ఫ్రైడ్ రైస్ ఇలా మనకు తెలిసిన ఎన్నో వంటకాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ చైనాలో వంటకాల వైవిధ్యం చాలా పెద్దది. అక్కడి ప్రాంతాల ప్రకారం పదార్థాలు, వంట విధానాలు, రుచులు మారుతూ ఉంటాయి. చైనీస్ వంటకాల్లో ప్రాంతీయ వంటకాలు సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనవి. మనం బయట చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేట్ నూడిల్స్ ఆర్డర్ చేస్తాం, కానీ అదే వంటకం వెనుకున్న ప్రాంతీయ సాంప్రదాయాలు, తయారీ పద్ధతులు తెలుసుకుంటే ఆ రుచి మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అందుకే అంటారు, మనం తినే ప్రతి ఫుడ్ వెనుక ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది అని. అలానే థాయిలాండ్ అంటే తీపి, పులుపు, కారం కలిసిన రుచులుండేవి. సో తెలుసుకున్నారు కదా, ఇండియా నుంచి ఇటలీ వరకు, జపాన్ నుంచి థాయిలాండ్ వరకు ప్రతి దేశానికి తనదైన ఆహారం, సంస్కృతి ఉంది. ఎక్కడో పిజ్జా మనల్ని ఆకట్టుకుంటుంది, ఎక్కడో సూషి ఒక కొత్త అనుభూతినిస్తుంది. కానీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అందమైన విషయం ఏంటంటే, ఆహారం మనుషుల్ని కలిపే ఒక సాధారణ భాష లాంటిది అని. మన భాషలు వేరు కావచ్చు, మన సాంప్రదాయాలు కూడా వేరు కావచ్చు, కానీ ఫుడ్ ముందు కూర్చుని ఆనందించే ఆ క్షణం మాత్రం అందరికీ పరిచయమే. సో తెలుసుకున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఈరోజు చివరిగా మరొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన అందరి లైఫ్లో ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అదే వాట్ నెక్స్ట్ అని. ఈ మాట మన అందరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో వినే ఉంటాం. అలానే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగే కామన్ క్వశ్చన్స్, టెన్త్ అయిపోయింది కదా ఇంటర్ ఎక్కడ, సరే ఇంటర్ అయిపోయింది కదా నెక్స్ట్ డిగ్రీ బీటెక్ ఏ కోర్స్ చేస్తున్నావు అని, ఇంకా బీటెక్ అయిపోతే జాబ్ ఎక్కడా, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి, నాకు నిజంగా ఏం కావాలి అని. అలానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన ఫ్యూచర్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ ఒకలా ఆలోచిస్తారు, రిలేటివ్స్ ఇంకోలా చెప్తారు, అతను సాఫ్ట్వేర్కి వెళ్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు, లేదా ఆమె హైయర్ స్టడీస్కి వెళ్తుంది నీ ప్లాన్ ఏంటి అని అంటారు. అలా వింటూ వింటూ కొన్నిసార్లు మనకే డౌట్ వస్తుంది మన మీద, అందరూ ముందుకెళ్తున్నారు నేనింకా ఇక్కడే ఉండిపోయాను ఎందుకు అని. అందుకే ప్రతి ఒక్కరి జర్నీ ఒకేలా ఉండదు, ఎవరికైనా ఎడ్యుకేషన్ తర్వాత వెంటనే జాబ్ రావచ్చు లేదా హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, ఇంకొంతమంది అయితే బిజినెస్ పెట్టుకోవచ్చు. సో లైఫ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్ వేర్ ఎవ్రీవన్ గెట్స్ ద సేమ్ క్వశ్చన్ పేపర్. మనకి 23కి జాబ్ రావాలి, 25కి సెటిల్ అయిపోవాలి, ఇలా లైఫ్కి డెడ్ లైన్ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కొంతమందికి వాళ్ళ జర్నీ తెలుస్తుంది, మరికొందరు తప్పులు చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. అందుకే ఎవరైనా చదువు అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని అడిగితే వెంటనే ఆన్సర్ తెలియకపోయినా భయపడకండి, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పండి. అది కూడా ఒక వ్యాలిడ్ ఆన్సరే. మన జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవడం కంటే మనకు సరైన స్టెప్ ఏది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో డియర్ లిజనర్స్, మీరు కూడా ప్రస్తుతం గ్రాడ్యుయేషన్కి దగ్గరలో ఉన్న, చదువు పూర్తయ్యాక ఏం చేయాలో అని ఆలోచిస్తున్న, ఒక్కసారి మీ హార్ట్ని మీరే అడగండి. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అని కాకుండా నాకేం కావాలి అని ఆలోచించండి. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు. పేదలకు సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 11 మండలాలకు చెందిన 28,445 కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 8,874 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందించారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 399 ఎకరాల భూమిని క్రమబద్దీకరించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్లపై ఉన్న అనిశ్చితికి ఈ పట్టాలతో ముగింపు పలుకుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై లబ్దిదారులు తమ ఇళ్లపై పూర్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, విశాఖ నగరానికి గోదావరి జలాలను తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
1: 11 మండలాలు 28,445 కుటుంబాలకు నిన్నటి వరకు భూమి మీదే హక్కు మీది కాదు. ఈ రోజటి నుంచి మీరుండే మీ ఇంటి మీద సర్వ హక్కులు మీవే. అందుకే ఈ ఆనందం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 8,874 కోట్లు ఉంటుంది. ఎన్డీఏ ఇచ్చిన గ్యారంటీ మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా.
0: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి వచ్చే నెల 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ, ఉద్యానవన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్ల నీటిని ప్రణాళికాబద్దంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్ల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రామానాయుడు వివరిస్తూ,
2: మన విశాఖకు నీళ్లందించేటువంటి తాటిపూడి గాని, మేఘాద్రిగడ్డ గాని, రైవాడ గాని స్థానికంగా వర్షాలు పడితేనే ఈ రిజర్వాయర్లన్నీ నిండుతాయి. సూపర్ ఎల్నినో నేపథ్యంలో రిజర్వాయర్స్ లోకి నీళ్లు లేకపోవడంతో ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా అడుగంటుతూ ఉన్నాయి. ఇవాళ విశాఖ త్రాగునీరు అవసరాల్లో దగ్గర దగ్గర 60% కనితి రిజర్వాయర్ ఇస్తూ ఉంది అని అంటే పురుషోత్తంపట్నం నుంచి లిఫ్ట్ చేసి ఏలే రిజర్వాయర్ కి, ఆ ఏలేరు రిజర్వాయర్ కి మీకు నీళ్లు ఇస్తూ ఉన్నాం.
0: ప్రజలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. 20వ రోజుగార్ మేళా యోజనలో భాగంగా విశాఖ పోర్టు స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 201 మంది అభ్యర్థులకు ఈరోజు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, చిత్తశుద్దితో పనిచేస్తూ భారత్కు సేవ చేయాలన్నారు. మనకు ఏం లాభం అని చూసుకోకుండా వ్యవస్థలోని లోపాలను సరిచేస్తూ పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గోడియాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే కాదని ప్రతి కుటుంబం, ప్రతి గ్రామస్తులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం గతిశక్తి కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మౌలిక వసతుల కల్పనను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 అక్టోబర్13 ఈ డిజిటల్ మాస్టర్ ప్లాన్ను అధికారికంగా ప్రారంభించారు. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు, లాజిస్టిక్స్ అనే 7 కీలక రంగాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలో వస్తు రవాణా వ్యయాన్ని తగ్గించి భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడం, రైల్వే, రహదారులు, పెట్రోలియం, టెలికాం సహా 16 కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రాజెక్టుల ఆలస్యాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాన్ని పీఎం గతిశక్తి సాకారం చేస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: భారత్ కి ఆజాది కే 75 వర్ష కా హై, ఆజాది కే అమృత్ కాల్ కా హై. ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగలే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో, ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.
0: సముద్ర జీవరాశులను రక్షించడానికి తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తీర ప్రాంత పరిశుభ్రత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతరం కొనసాగించాల్సిన ప్రక్రియ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు. 73 ఆది సేవా కేంద్రాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆది సేవా కేంద్రాల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా జన్ కళ్యాణ్ సేవ, స్వాస్థ్య సేవ, ఆంగన్ మిలన్ సేవ, సేవా సేతు, జన్ సున్వాయ్, సేవా మేరా యోగదాన్, స్వచ్ఛత అభియాన్, యువ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలకు నమోదు చేయడం, ధృవపత్రాల విషయంలో సహకారం అందించడం, ఆరోగ్య పరీక్షలు, అవగాహన శిబిరాలను నిర్వహించడం, అలాగే వృద్ధుల సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సమన్వయంతో పోషకాహార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 21 తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, 22 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది సెప్టెంబర్ 23 దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర దక్షిణ ధ్రువణి విస్తరించి ఉందని, వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర యానాంలలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖ నగరానికి నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్

0: పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20తమే రోజ్గార్ మేళా సమారోహే ఏక 50,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనా 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జపాన్ దేశే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్య శ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకారీయ సంస్థానేషు 51,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
2: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
1: ప్రధానమంత్రి మోదీ న్యరూపయత్ యత్ సర్వకారః అప్రశాసకీయ క్షేత్రేపి ఉద్యోగావసరాణాం ద్రుతగత్యా విస్తారాయ కటిబద్ధతయా కార్యం కరోతి. అనేనైవ ఉద్దేశేన ప్రాయః 1,00,000 కోటి రూప్యకాణాం వ్యయసాధ్యా ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార యోజనా ప్రారబ్ధా. అస్యాః యోజనాయాః మాధ్యమేన ప్రాయః 2 కోటి పరిమితాః యువానః ప్రథమతయా కార్యబలే ప్రవేష్టుం సమర్థాః భవిష్యంతీతి ఆశాస్యతే. ప్రధానమంత్రిణా సబలం ప్రతిపాదితం యత్ భారతేన విగతేషు కతిపయేషు వర్షేషు ప్రాయః 40 దేశైః సహ ముక్త వ్యాపార సంధిః హస్తాక్షరితః యేన దేశస్య యువకేభ్యః అవసరాణాం నూతనాని ద్వారాణి ఉద్ఘాటితాని సంతి. సః అవోచత్ యత్ ఏతాదృశాః వ్యాపార సంధయః దేశస్య ఉద్యమిభ్యః నూతన సహభాగితానాం విపణీనాం చ మార్గం ప్రశస్తం కురువంతి. యువకానాం కృతే చ ఆజీవికాయాః నూతన సంభావనాః సృజంతి. శ్రీమోదినా ఉల్లిఖితం యత్ భారతమద్య విశ్వస్య తృతీయం విశాలతమం స్టార్టప్ పారిస్థితికీ తంత్రం సంజాతం.
2: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है. यानी आज गांव कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
1: प्रधानमंत्री नरेंद्र मोदी अवोचत यत भारते प्रति व्यक्ति कार्बन उत्सर्जनस्य प्रमाणम जागतिक मध्यमानस्य अर्धादपि न्यूनं वर्तते. అద్య నవదిల్ల్యాం పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యం ఇత్యాఖ్యస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం

0: ఈనాటి కార్యక్రమంలో కిశోర బాలికల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె లక్ష్మీ గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కె లక్ష్మీ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తారు మేడం? అందులో మీ ప్రధాన వర్క్ ఏంటి?
2: నేను ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ప్రధానంగా మేము టీచింగ్ లో ఉంటాము, అదే కాకుండా మా యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా ఉంటుంటాయి.
1: మరి ఆహారపు అలవాట్లు వాటి పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ కిశోర బాలికల ఆహారపు అలవాట్లు అనేవి చాలా ముఖ్యమైనది అని చెప్పేసి అంటుంటారు. అసలు ముందు ఈ కిశోర బాలికలు అంటే ఏ వయసు వారిని మనం కిశోర బాలికలుగా మనం పరిగణించవచ్చు అంటారు?
2: కిశోర బాలబాలికలు అంటే యవ్వన దశలో ఉన్న బాలబాలికలు. కౌమార దశ అని కూడా అంటారు, యవ్వన దశ అంటారు. 11 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న ఆ దశలో కిశోర బాలికలని అంటారండి. ఈ అన్ని దశల కన్నా యవ్వన దశ చాలా క్లిష్టమైన దశ. ఈ దశలో బాలబాలికలు పెరుగుదలలో కొన్ని తేడాలు ఏర్పడతాయి. అంటే 10 ఏళ్ల వరకు కూడా లింగభేదం అంటే జెండర్ డిఫరెన్సెస్ లేకుండా వాళ్ళు పెరుగుతుంటారు. ఈ 11 వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని శారీరక మానసిక మార్పులు కనిపిస్తుంటాయండి ఈ దశలో.
1: మరి ఇలాంటి ముఖ్యమైన దశలో వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి?
2: ఈ 11 సంవత్సరాల నుంచి 19 వయసు అప్పుడు ఎత్తు బరువు పెరుగుతారు. ఆడపిల్లలు అయితే 18 to 30 సెంటీమీటర్స్ అంటే 18-30 సెంటీమీటర్లు, మగపిల్లలు 21 to 45 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతారు. బరువులో కూడా తేడా ఉంటుందండి, 5 to 10 కిలోల వరకు బరువు కూడా పెరుగుతారు. మళ్ళీ ఆడపిల్లల్లో మనం ఋతుస్రావం కూడా చూస్తాం, అది మొదలవుతుంది. హార్మోనల్ చేంజెస్ కూడా అవుతుంటాయి ఆ ఏజ్లో. మగపిల్లలో గొంతులో మార్పులు ఉండటం, ఇలాంటి శారీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి ఆ వయసులో.
1: మరి శరీరంలో జరిగే ఇంత ముఖ్యమైన మార్పులకి వాళ్ళు తీసుకునే ఆహారానికి ఏదైనా సంబంధం ఉందంటారా?
2: ఖచ్చితంగా ఉందండి. ఈ శారీరక మార్పులకి ఆహారానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ మార్పులను అనుసరించే పోషక నిత్యావసరాలు కూడా మారుతాయి. శారీరక ఎదుగుదల సరిగ్గా జరగాలంటే దానికి కావలసిన పోషకాలు మన ఆహారం ద్వారా అందించాలి. వాళ్ళు ఎత్తు పెరగాలంటే మాంసకృతులు, కాల్షియం అలాంటివి అవసరమవుతాయి. అలాగే ఎముకలు కూడా వాటి లెంత్ పొడవు పెరుగుతాయి, దృఢంగా అవుతాయి ఆ వయసప్పుడు. అప్పుడు దానికి కాల్షియం కావాల్సి వస్తుంది. శరీరంలో జరిగే ప్రతి మార్పులు తట్టుకోవడానికి శక్తి కూడా వాళ్ళకి అవసరమవుతుంది.
1: అంటే సాధారణంగా అవసరమయ్యే శక్తి కంటే
2: ఇంకా ఎక్కువ శక్తి కావాలండి. 2000 to 3000 కిలోకాలరీస్ వరకు శక్తి అవసరం అవుతుంది ఆ వయసులో.
1: ఈ విధంగా శరీరంలో మార్పులు ఈ వయసులో జరుగుతున్నప్పుడు వాళ్ళలో మానసికంగా కూడా ఏవైనా మార్పులు అనేవి మనకి కనిపిస్తాయంట?
2: కనిపిస్తాయండి. శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా మార్పులు కనిపిస్తాయి. వాళ్ళ శరీరం జరిగే మార్పుల్ని వాళ్ళు అంగీకరించాలి. కొంతమంది అది అంగీకరించలేకపోతారు, ఒత్తిడికి గురవుతారు, మూడ్ చేంజెస్, బిహేవియర్ చేంజెస్ అలాంటివి కనిపిస్తాయి. వాళ్ళు కొంచెం నిర్లక్ష్య ధోరణి కూడా చూపిస్తారు, చికాకు పడతారు, ఆందోళన పడతారు, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అలాంటి మార్పులని మనం చూస్తామండి వాళ్ళల్లో.
1: మరి ఇటువంటి మానసిక మార్పులు మనం తట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా వాళ్ళకి ఏదైనా తోడ్పాటు అందిస్తుందంటారా?
2: అవునండి. శారీరక మానసిక మార్పులను వాళ్ళు ఈజీగా సులభంగా వాళ్ళు అంగీకరించడానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే యవనంలో ఉన్న బాలబాలికలు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 13 to 17 సంవత్సరాల వయసు వారికి 2400 నుంచి

0: 3000 కిలో క్యాలరీస్ వరకు శక్తి అవసరం ఉంటుందండి. అయితే ఆ శక్తి ఎటువంటి ఆహారం నుంచి లభిస్తుంది అంటే సీరియల్స్, అంటే బియ్యం, గోధుమ, అదే కాకుండా పంచదార, బెల్లం వంటివి. మళ్ళీ కొవ్వు పదార్థాల నుంచి శక్తి లభిస్తుంది. కొవ్వు అనగానే ఇప్పుడు చాలామంది కొవ్వా, కొలెస్ట్రాల్, ఫ్యాట్ అలా అనుకుంటారు. అందులోకి ఈ ఏజ్లో ఉన్న అడాలసెన్స్ ఏంటంటే చాలా తక్కువగా తినటం, ఫ్యాట్ ఫుడ్స్ అన్ని మానేయటం అలా చేస్తారు. అది తప్పు. వాళ్ళ శరీరంలో మార్పుల్లో ఒకటి ఏంటంటే 10% కొవ్వు నిల్వ చేసుకోవాల్సింది. అంటే ఈ కొవ్వు నిల్వ ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ బాడీని ప్రెగ్నెన్సీకి కానీ లాక్టేషన్ కానీ తయారు చేస్తుంది అనమాట. రోజుకి 30 నుంచి 50 గ్రాముల వరకు కొవ్వు అవసరం అవుతుంది. ఈ ఋతుస్రావం కూడా క్రమంగా నెల నెలా జరగాలంటే కూడా శరీరంలో కనీసం 22% కొవ్వు ఉండాలి. అందుకనే ఈ అడోలసెంట్ గర్ల్స్లో కొవ్వు పదార్థాలు కూడా తినాలి. నూనె, నెయ్యి వంటివి మానకుండా తినాలి. వాళ్ళలో ఒక అపోహ ఉంటుంది, నూనె నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది, శరీరంగా సన్నంగా నాజూగ్గా ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నూనె నెయ్యి అవి తినడం మానేస్తారు. కొంతమంది అయితే అన్నం కూడా సరిగ్గా తినరు, కానీ జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ అంటే జస్ట్ ఎంప్టీ క్యాలరీస్, అందు నుంచి ఇంకే పోషకాలు ఉండవు అనమాట. అలా చేయకూడదు. ఇప్పుడు జంక్ ఫుడ్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఎనర్జీతో పాటు ఈ బి విటమిన్స్, సూక్ష్మ ఖనిజ లవణాలు అవన్నీ ఉంటేనే డైజెషన్ కానీ జీర్ణక్రియ, న్యూట్రిషన్, మెటబాలిజం అన్ని కూడా సరిగ్గా జరుగుతాయి. అందుకే సమతుల ఆహారం అన్నది చాలా ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి, దాని మీద శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు ఆ వయసు వాళ్ళకి 13 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి శక్తి నేను చెప్పాను కదా, 2300 నుంచి 3000 క్యాలరీస్ కావాలి. మాంసకృతులు 55 నుంచి 60 గ్రాముల వరకు కావాలి. ప్రతి బాడీ వెయిట్ని బట్టి అది ఉంటుందన్నమాట. తర్వాత కాల్షియం 800 మిల్లీగ్రాములు, ఇనుము 26 నుంచి 32 మిల్లీగ్రాములు, ఇతర బి విటమిన్లు, విటమిన్ సి, ముఖ్యంగా విటమిన్ ఏ అటువంటివి ఆహారంలో ఉండాలి. యవ్వనంలో ఉన్న పిల్లలకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆకలి వేసినప్పుడు ఏం పెడితే అది తినకుండా, ఈ జంక్ ఫుడ్స్ తినకుండా మంచి పౌష్టిక విలువలు గల ఆహారాన్ని తినాలండి.
1: అంటే మీరు ఇప్పుడు చెప్పారు మాంసాలు కానీ కాల్షియం కానీ ఇనుము కానీ ఇటువంటి ఈ పోషకాలు అన్ని ఎక్కువగా ఉన్న మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు కదా,
0: అవునండి.
1: వీటితో పాటు ఇంకా ఏ ఏ పోషకాలు ముఖ్యమైనవి అంటారు వాళ్ళకి ఇవ్వటానికి?
0: ఈ శక్తి, మాంసకృత్తులు, కొవ్వు ఇవే కాకుండా మరో 3 ముఖ్యమైన పోషకాలు యవ్వన దశలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. అవేంటంటే ఇనుము, కాల్షియం, జింక్, ఈ 3 అనమాట. ఇనుము దేనికి కావాలంటే రక్త పుష్టి, హీమోగ్లోబిన్ పెరగడానికి, తర్వాత కండరాలు పెరగడానికి, తర్వాత ఆడపిల్లల్లో ఋతుస్రావం సమయంలో ఆ టైంలో ఏమవుతుందంటే రక్తంతో పాటు ఇనుము కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ పిల్లలు ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
1: మరి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవచ్చు?
0: ఇనుము మనకి వెజిటేరియన్ ఫుడ్స్ లో, నాన్ వెజిటేరియన్ రెండిట్లోని ఉంటాయండి. నాన్ వెజిటేరియన్ లో ఉన్న ఇనుము ఇంకా మంచిది అనమాట. హీమ్ అయాన్ అంటారు, అంటే లివర్, ఫిష్, గుడ్లు వీటి నుంచి వచ్చే ఇనుము ఎంతో మంచిది. కానీ నాన్ వెజిటేరియన్స్ తినని వాళ్ళకి వెజిటేరియన్ సోర్సెస్ ఏమంటే అటుకులు, తోటకూర గింజలు, తర్వాత పొన్నగంటి ఆకు, అది చాలా మంచి ఇనుము ఉంటుంది అందులో, పుదీనా ఆకులు, చామాకులు, నువ్వులు, కిస్మిస్, తర్వాత వాటర్ మెలన్, ఇప్పుడు అదే సీజన్ కదా చక్కగా దొరుకుతుంది అది, ఉల్లికాడలు, ఇటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని ఇనుము ఎక్కువగా ఉంటాయండి.
1: అలాగే కాల్షియం కూడా అవసరం అన్నారు కదా, ఈ కాల్షియం మనం ఏ సమయంలో ఇవ్వాలి, అది ఎటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది?
0: మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు యవ్వన వయసులో ఎముకలు పరిమాణం పెరుగుతుంది, దానికోసం కాల్షియం అవసరం అవుతుందండి. కాల్షియం లోపం కనుక ఉంటే కనుక ఆ పిల్లల్లో హైట్ పెరగడం కుదరదు, తర్వాత ఆస్టియోపోరోసిస్ అన్న సమస్యకు కూడా గురవుతారు, అంటే ఎముకలు గుల్లబారిపోవడం అలా అవుతుందన్నమాట. ఈ కాల్షియం ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందంటే నువ్వులు, తర్వాత స్పైసెస్ విషయంలో గసగసాలు, తోటకూర, పొన్నగంటి ఆకు, మునగాకు, పెసలు, చిక్కుడుకాయలు, రాగి, బొబ్బర్లు, రాజ్మా, బాదం పప్పు, శనగలు, కోవా, చీజ్, పాలు, చేపలు, వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఇంకో 3వది ఏంటంటే జింక్. జింక్ మనకు ఎందుకు కావాలంటే ఈ హార్మోన్స్ ఎంజైమ్స్ ఉత్పత్తికి, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ రీప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే దానికి జింక్ అవసరం అవుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా

0: పెంచుతుందండి జింక్.
1: హ్మ్
0: ఈ జింక్ అనేది మళ్ళీ ఆహార పదార్థాలు ఎందులో ఉంటుందంటే శనగలు,
1: ఈ ఇనుము గాని కాల్షియం గాని మనం వింటూ ఉంటాం, ఎటువంటి పదార్థాలు దొరుకుతుందనేది అందరికి తెలిసిన విషయం.
0: అవునండి.
1: అయితే మరి జింక్ ఎటువంటి ఆహార పదార్థాల్లో మనకి ఎక్కువగా లభిస్తుందండి?
0: జింక్ ఎక్కువగా శనగలు, చిక్కుడుకాయలు, నువ్వులు, గుమ్మడి గింజలు, జీడిపప్పు, చీజు, గుడ్లు వీటిల్లో ఎక్కువగా ఉంటుందండి. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే ఈ అన్ని పోషకాలు పొందాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా 6 వర్గాల నుండి మనకి ఆహారం తయారవ్వాలి. అవేంటంటే ధాన్యాలు, పప్పులు, పాలు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు. ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చుకొని ప్రతిసారి ఎప్పుడు ఏమైనా తిన్నప్పుడు ఈ 6 వెరైటీస్ అందులో ఉన్నట్టు చూస్తే మనకి అన్ని పోషకాలు అందుతాయి. ఈ పోషకాల గురించి కొంత పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ కిశోర బాలికలకి సరైన ఆహారాన్ని ఎంచుకుందుకి కొంత పరిజ్ఞానం పొంది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్ సిలబస్లో కూడా న్యూట్రిషన్ అనేది ఒక భాగంగా ఉంది. పిల్లలు నేర్చుకుంటున్నారు, నాలెడ్జ్ వాళ్ళకి బాగానే ఉంది. అయినా ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అమల్లోకి తెచ్చి వాళ్ళు సరైన ఆహారాన్ని తినాలండి.
1: మరి ఇటువంటి సరైన సమతుల ఆహారాన్ని తీసుకోకుండా పెరిగే ఈ యవ్వన దశలో ఉన్న పిల్లల్లో ఎటువంటి పోషకాహార లోపాలకి వాళ్ళు గురవుతారండి?
0: చాలా మంది పోషకాహార లోపం అన్నది చాలా మంది యవ్వన దశలో ఉన్న పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా స్కూల్స్లో వెళ్ళి చూస్తే 30 మంది పిల్లలు ఉంటే కనీసం 10 మందికి రక్తహీనత ఉంటుంది, అనీమియా కనిపిస్తుంది. మళ్ళీ 100లో 2కి, మన దేశంలో కూడా అది ఉంది, 100లో 2కి ఊబకాయం, ఒబేసిటీ అన్నది కనిపిస్తుందండి. అనీమియా అనేది ఇనుము లోపం వల్ల ఉంది. అనీమియా ఉన్న పిల్లల్లో ఋతుస్రావం కూడా క్రమంగా జరగదు. చదువు మీద కూడా వాళ్ళు శ్రద్ధ చూపలేరు, నీరసంగా ఉంటారు, ఏ పని మీద శ్రద్ధ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇలా ఆహారం పట్ల శ్రద్ధ, సరైన సమయానికి తినడం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేస్తే అనీమియాని అరికట్టగలం.
1: మరి ఊబకాయం కూడా వస్తుందని చెప్పేసి అన్నారు.
0: అవునండి. యవ్వన దశలో ఉన్న బాలబాలికలకి పెరిగే శారీరక మార్పుల్ని చూసి వాళ్ళు ఆందోళన పడతారు. అరే నేను ఎక్కువగా వెయిట్ పుట్టాన్ అవుతున్నాను అనేసి అనుకుని వాళ్ళు మానసికంగా ఆందోళన పడి తినడం మానేస్తారు. ఆ తిన్న కొద్దిగా ఏం చేస్తారంటే జంక్ ఫుడ్స్ తిని అందువల్ల ఊబకాయానికి గురవుతారండి. నేనేమి తినను, అయినా లావవుతున్నాను అని వాళ్ళు ఎక్కువ అంటుంటారు. మనం వింటుంటాం పిల్లల్లో, ఏవి తినకపోతేనే లావవుతారు. అన్ని పోషక విలువలు ఉన్న సరైన సమతులమైన ఆహారాన్ని తింటే ఈ ఊబకాయాన్ని అరికట్టగలం.
1: అది ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజీ అనేది కూడా బాగా పెరిగిపోయింది.
0: అంటే
1: ఈ టెక్నాలజీ పెరగడం వల్ల శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది.
0: అవును.
1: మరి ఇప్పుడు టీవీ గానీ మొబైల్స్ గానీ వీటి ప్రభావం ఈ ఊబకాయం మీద ఏదైనా ప్రభావం చూపుతుందంటారా?
0: ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. టీవీ మొబైల్స్ ప్రభావం, అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ప్రభావం కూడా ఈ జంక్ ఫుడ్స్, ఎంటీ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తిని ఊబకాయానికి గురవుతారు. వాళ్ళు ఏంటంటే సినిమా చూస్తూ, మొబైల్లో మాట్లాడుతూ బింజ్ ఈటింగ్ అనేది చేస్తారు. బింజ్ ఈటింగ్ అంటే ఏంటంటే ఒక సమయం వేళపాల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఎల్లప్పుడూ. అది కూడా ఊబకాయానికి ఒక కారణం అండి.
1: ఇంకా ఎటువంటి ఆహారపు రుగ్మతలు ఈ కిశోర బాలికలలో కనిపిస్తూ ఉంటాయి మనకి?
0: ముఖ్యంగా 2 రకాల ఆహారపు రుగ్మతలు అంటే ఈటింగ్ డిజార్డర్స్ ఈ పిల్లల్లో కనిపిస్తాయండి మనకి. ఒకటేమో అనోరెక్సియా నర్వోజా అంటారు, ఇంకోటి బులేమియా నర్వోజా అంటారు. ఈ అనోరెక్సియా నర్వోజా అంటే ఆకలి లేకపోవడం. బరువు తగ్గాలని ఒకటే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్, ఉపవాసాలు చేస్తారు, సరిగ్గా తినరు, అతి తక్కువగా తింటారు, ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఉండవలసిన బరువు కన్నా అతి తక్కువ బరువు ఉండి కుపోషణకు, లోపపోషణకు గురవుతారు. ఇటువంటి ఈటింగ్ డిజార్డర్ని అనోరెక్సియా నర్వోజా అంటారు అన్నమాట. ఎంతో సన్నగా కనిపించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో వాళ్ళు తినడం మానేస్తారు అన్నమాట. ఇంకా 2వ డిజార్డర్ ఏంటంటే బులిమియా నర్వోజా. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బరువు గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ళకి ఆహారం మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలనుకుంటారు, అందుకని ఎక్కువ తినేస్తారు. వేళ కాని వేళల్లో అంతా తింటారు, కానీ తిన్న తర్వాత పశ్చాత్తాపపడి ఏం చేస్తారంటే వాంతి చేసుకుంటారు, బలవంతంగా అవన్నీ బయటకు తెచ్చుకుంటారనమాట. ఇది కూడా ఒక సమస్య. అంటే మన దేశంలో ఎక్కువగా ఇది చూడము, ఎనరెక్సియా నర్వోసా అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో కొంతమందిలో

ఈ సమస్య కూడా ఉందన్నమాట. అన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఒక బాడీ గురించి ఇమేజ్ సన్నగా కనిపించాలి అన్న ఒకే ఒక ప్రయత్నంతో అలా చేస్తుంటారు.

0: వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
1: మరి ఈ మధ్య ఈ కిషోర బాలికల్లో ఈ శరీరంలో వచ్చే మార్పుల పట్ల, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం పట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఏమైనా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందా?
0: కొన్ని పథకాలు ఉన్నాయి ప్రభుత్వం అమల్లోకి, కొన్ని పథకాలు తెచ్చింది. ఒకటి ఏంటంటే విప్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందండి, కిషోర బాలికల కోసమే ఈ ప్రోగ్రామ్. వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సప్లిమెంటేషన్, విప్స్ అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. 10 నుంచి 19 వయసు ఉన్న బాలబాలికలకి వారానికి ఒకసారి ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారండి. 100 మిల్లీగ్రాములు అయోన్ అంటే ఫెర్రస్ సల్ఫేట్, మంచి అబ్జార్బబుల్ ఫామ్ లో ఉంటుంది ఫెర్రస్ సల్ఫేట్. మళ్ళీ 0.5 మిల్లీగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్, ఇవి రెండు కాంబినేషన్ లో ఉన్న టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సభల అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఈ సభల ప్రోగ్రామ్ లో కూడా అందులో 600 క్యాలరీలు తర్వాత 18 నుంచి 20 గ్రాములు ప్రోటీన్స్ మినరల్స్ ఉన్న ఆహారం ఇస్తారు. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ జరుపుతారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందిస్తారు. అలా ఒక ప్రోగ్రామ్ ఉంది. తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ లో కూడా ఈ అడాలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందులో కూడా వాళ్ళకి పోషకాహార విలువల్ని చెప్తారు, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ చేస్తారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా కూడా ఇలా వాళ్ళ పోషకాహారం పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తారండి. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
1: కాబట్టి ఈ దశలో ముఖ్యంగా అంటే ఈ కిషోర బాలికల దశ అంటే 11 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న బాలికలు గాని బాలురు గాని వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని అంగీకరించి వాటిని సాధారణంగా అవి సాధారణమైనవి అని చెప్పేసి అంగీకరించేసి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని సరైన సమతుల ఆహారం కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.
2: మీరింతవరకు కిషోర బాలికల ఆహారపు అలవాట్లు అనే అంశం గురించి డాక్టర్ కె. లక్ష్మీ గారితో పరిచయం విన్నారు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
3: కర్రపెండలం సాగు గురించి తెలుసుకుందాం. కర్రపెండలం పంటని కసావా లేదా టాపియోకా అని కూడా అంటారు. కర్రపెండలం దుంప సాగు మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా అన్ని జిల్లాల్లోనూ సాగు చేయబడుతున్నప్పటికీ ప్రధానంగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ఉడకబెట్టి తినడానికి

పెంచడానికి ఉపయోగించే పదార్థాలతో పాటు పారిశ్రామికంగా స్టార్చ్, సగ్గుబియ్యం, బయోఫ్యూయల్ తయారీకి ఈ కర్రపెండలన్నీ ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా వివిధ దాణా తయారీ పరిశ్రమల్లో కూడా ఈ కర్రపెండలన్నీ వాడుతున్నారు. ఆకుల్లో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల పశువుల మేతగా వినియోగించబడుతోంది. అంతేకాక ఎరి, పట్టిపురుగుల పెంపకానికి ఈ కర్రపెండలం చాలా అనుకూలం. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారపు పంటగా మరియు ఆరుతడి పంటగా కూడా సాగు చేయొచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్నట్లయితే గనక సంవత్సరం పొడవునా కూడా ఈ కర్రపెండలన్నీ సాగు చేయొచ్చు. తేలికపాటి ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలలు ఈ కర్రపెండలం సాగుకు అనుకూలమైన నేలలు. క్షారభూములు, బరువైన అలాగే మురుగునీరు పోని నేలలు పనికిరావు. ఇక కర్రపెండలలో మేలైన రకాల విషయానికి వచ్చినట్టయితే, సగ్గుబియ్యం కోసం సాగు చేసేటైతే H226 రకం. దీని పంటకాలం 8 నుండి 10 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28% ఉంటుంది. కొమ్మలు పాక్షికంగా వస్తాయి. దుంపలు లేత గోధుమ రంగులో తెల్లగా ఉంటాయి. ఇంకొక రకం H165. ఈ రకం పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి 8 నుండి 10 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 24%. పక్క కొమ్మలుండవు. దుంపలు శంఖాకారంలో గోధుమ రంగులో ఉంటాయి. చీడపీడలను అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే రకం. ఇంకొక రకం TCH2. దీన్ని శ్రీప్రభ అనే పేరుతో పిలుస్తారు. దీని పంటకాలం 9 నుండి 10 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఒక ఎకరానికి. పిండి శాతం 28%. దీని కొమ్మలు పాక్షికంగా విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. అలాగే మెట్ట ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల్లోనూ కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక H490/92. దీని పంటకాలం 8 నుండి 9 నెలలు, దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులు, పిండి శాతం 24%. పాక్షికంగా కొమ్మలు విస్తరిస్తాయి. తినడానికి కూడా పనికొచ్చే రకం. S856. దీన్నే శ్రీప్రకాష్ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 7 నుండి 8 నెలలు, దిగుబడి 12 నుండి 14 టన్నులు ఎకరానికి. పిండి శాతం 30%. అలాగే పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. CI 649. ఈ రకాన్ని శ్రీజయ అనే పేరుతో పిలుస్తారు. పంటకాలం 6 నుండి 7 నెలలు, దిగుబడి 10 నుండి 12 టన్నులు ఎకరానికి. 26% పిండి ఉంటుంది. పక్క కొమ్మలుండవు. స్వల్పకాలిక రకం. వరి తర్వాత రెండో పంటగా సాగు చేయడానికి అనుకూలమైన రకం. ఇక తినే రకాల విషయానికి వచ్చినట్టయితే M4. ఇది 7 నుండి 9 నెలల కాల పరిమితి కలిగిన రకం. 7 నుండి 8 టన్నులు ఎకరానికి దిగుబడి. పిండి శాతం 20%. పక్క కొమ్మలుండవు. దుంప లేత గోధుమ రంగులో ఉండి కండ తెల్లగా ఉంటుంది. దుంపలు పొడవుగా 6 నుండి 8 వరకు ఉంటాయి. ఇంకొక రకం కాండ్రకోట. ఈ రకం 9 నుండి 12 నెలల కాల పరిమితి కలిగిన రకం. 3 నుండి 4 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. 16 నుండి 20% పిండి శాతం ఉంటుంది. పక్క కొమ్మలు ఉంటాయి. దుంపలు సన్నగా పొడవుగా 8 నుండి 10 వరకు ఉంటాయి. దుంపల మీద చర్మం ముదురు గోధుమ రంగులో ముడతలతో ఉంటాయి. వీటిని ఉడికించి గాని కాల్చుకుని గాని తింటారు. ఇక కర్రపెండలంలో ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే, కర్రపెండలాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేయాలి. 7 నుండి 10 నెలల వయస్సు గల చీడపీడలు లేని మొక్కల నుండి బలమైన కొమ్మలను విత్తన కర్రగా సేకరించాలి. విత్తనపు కొమ్మల లేత కొన భాగాన్ని, మొదలు మధ్య భాగాన్ని తొలగించి మిగిలిన భాగాన్ని 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కోసి నాటుకోవాలి. నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే, నేలను 30 నుండి 35 సెంటీమీటర్ల లోతుగా 3 లేదా 4 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, చెదల నివారణ కోసం 20 కిలోల లిండేల్ లేదా మిథైల్ పెరాథియాన్ వేసి కలయదున్నాలి. ఈ కర్రపెండలలో నారుమడి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ఎకరాకి సుమారుగా 5,000 ముచ్చలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటర్ వెడల్పు, 2.5 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరమవుతాయి. 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మ ముచ్చల్ని తయారు చేసుకోవాలి. నాటే ముందు ఈ ముచ్చలను మ్యాంకోజబ్ 3 గ్రాములు మరియు డైమిథేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 5 నిమిషాలు ముంచి ఈ నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. నారుమడికి ప్రతిరోజు అవసరాన్ని బట్టి నీటిని పోసుకోవాలి. ముచ్చలు

0: ఏడు నుండి పది రోజుల్లో వేళ్లు తొడిగి నాటడానికి సిద్దంగా ఉంటాయి. కర్రపెండలం సాగులో విత్తన కర్ర గనక తక్కువగా ఉన్నట్టయితే మినీ సెట్ పద్ధతి ద్వారా తక్కువ కర్ర నుంచే ఎక్కువ మొక్కలు వచ్చే వీలుగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కర్రలో లేత భాగం నుండి ముదురు భాగం వరకు రెండు కణుపులు ఉండే ఏ భాగాన్నైనా సరే 2 సెంటీమీటర్ల ముక్కలుగా కత్తిరించుకుని నారుమడిలో వరుసల మధ్య 5 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. సాంప్రదాయ పద్ధతిలో 20 సెంటీమీటర్ల పొడవు కలిగిన కాండం ముక్క నుండి ఒక మొక్క వస్తుంది. అదే ఈ మినీ సెట్ పద్ధతిలో 20 సెంటీమీటర్ల మొక్క నుండి కణుపుల సంఖ్యను బట్టి 8 నుండి 10 మొక్కలు తయారు చేసుకోవచ్చు. ఇక కర్ర పెండలాన్ని నాటే విధానాన్ని గనక మనం చూసినట్టయితే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన వేరు చిగురు తొడిగిన ముచ్చల్ని వరుసల మధ్య మొక్కల మధ్య ఎటు చూసిన 90 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. భూమిలో తగినంత తేమ లేనప్పుడు నాటే చోట కొద్దిగా నీటిని పోసి నాటుకోవాలి. నాటిన 10 నుండి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవు కలిగిన ముచ్చలతో భర్తీ చేసుకోవాలి. ఇక కర్రపెండలం సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరాకి 24 కిలోల నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువు నాటడానికి ముందు సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని యూరియా రూపంలోనూ, పొటాష్ ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 3 సమభాగాలుగా చేసి నాటిన 30 రోజులకి, 60 రోజులకి, అలాగే 90 రోజులకి పైపాటుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్క చుట్టూ 10 సెంటీమీటర్ల దూరంలో వలయాకరపు గాడిలో వేసి మట్టితో పూడ్చాలి. ముందుగా అలసంద పంట వేసి తర్వాత కర్రపెండలం పంట వేయడం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అలసంద పచ్చి రొట్టగా కర్రపెండలం వరుసల మధ్య పెంచి 40 రోజులకి భూమిలో కలియ దున్నడం ద్వారా పశువుల ఎరువు అవసరం ఉండదు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం 2 కిలోలు, ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా 4 కిలోలు ఎకరానికి వేయడం వల్ల నత్రజని భాస్వరం ఎరువుల మోతాదును 25% వరకు తగ్గించుకోవచ్చు. పంట నాటిన 15 నుండి 20 రోజుల నుండి 60 నుండి 70 రోజుల వరకు కలుపును నిర్మూలించుకోవాలి. దీనికోసం ఎద్దులతో నడిచే గొరుతో అంతరకృషి చేయాలి. నాటిన 20 రోజులకి ప్రతి మొక్కకు బలంగా ఎదురెదురుగా ఉన్న 2 కొమ్మల్ని ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్క మొదట్లోకి మట్టిని ఎగదోయాలి. కర్రపెండలలో అంతర పంటలైన పెసర, వేరుశనగ వేసినప్పుడు ఎకరానికి 1/2 లీటర్ అలాక్లోర్ కలుపు మందును విత్తిన వెంటనే పిచికారీ చేసి కలుపుని నివారించవచ్చు. అంతేకాకుండా ప్రధాన పొలంలో మొక్కలు నాటుకొనక ముందే ఆక్సిఫోర్ఫెన్ మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి నేరుగా నేల మీద పిచికారీ చేసుకున్నట్టయితే దాదాపుగా 40 రోజుల వరకు కూడా కలుపు సమస్య ఉండదు. ఇక కర్రపెండలంలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ముఖ్యంగా అక్టోబర్ నుండి డిసెంబర్ మాసాల్లో 3 నుండి 4 తేలికపాటి తడులు ఇవ్వగలిగినట్లయితే దుంప బాగా ఊరి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. నీటి తడులు ఇవ్వలేని చోట 1% యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని పైరు తడిచే విధంగా నెలకొకసారి ఎకరానికి 200 లీటర్లని పిచికారీ చేసుకోవాలి. కర్రపెండలం నాటిన 7 నుండి 10 నెలలకి పంట కోతకు వస్తుంది. సుమారుగా డిసెంబర్ నెలాఖరు నుంచి మార్చి నెల వరకు పంట దిగుబడి వస్తుంది. కోత ఆలస్యమైన కొద్దీ దుంపలో పిండి శాతం తగ్గి నార పెరిగి నాణ్యత తగ్గుతుంది. దుంప తీసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించాలి. 2 నుండి 3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే దుంప తీసిన తర్వాత పచ్చి దుంపల మీద పొరని చెక్కి ముక్కలుగా చేసి 2 వారం రోజుల వరకు ఎండబెట్టాలి. దీనివల్ల తేమ 12 నుండి 13% వరకు తగ్గి ముక్కలు 3 నుండి 4 నెలల వరకు నిల్వ ఉంటాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలలో ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 కిసాన్ వాణి. సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు, నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45

కలుకు చిత్రగీతాలు 8 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. ఇక రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ హరికుమార్ గారి కర్ణాటిక్ వయలిన్ వాద్యం వింటారు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

మీరు విన్న ఈ పాట గృహప్రవేశం చిత్రానికి పి సుశీల గానం చేశారు. గీతరచన గోపి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో

0: సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానే కా.
0: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1: भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है और भारत की स्टार्टअप स्टोरी अब केवल बड़े शहरों की कहानी नहीं है. आज करीब आधे रिकॉग्नाइज स्टार्टअप टीयर 2 और टीयर 3 शहरों में है. यानी आज गांव, कस्बे और छोटे शहर का युवा भी भारत की नई इकोनॉमी में अपनी भूमिका बड़ी बना रहा है.
0: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నాఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లలో 4 లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం, గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారు

చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్టాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యకుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన ఎచ్ దబ్బాస్ అధ్యకుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యూసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్న బాంబు పేలుళ్లు, బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి. కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు ఈ అంశం గురించి కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణగురుమూర్తి గారితో పరిచయం.
3: కిసాన్వాణి శ్రోతలకి నమస్కారం. ఈ రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకున్నా తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొంత కల్తీ కావచ్చు, పురుగు మందుల అవశేషాలు కావచ్చు. ఎందుకనంటే ఆహారమే ఆరోగ్యం, ఔషధం అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రైతులు సేంద్రియ పద్ధతి వైపు వెళ్తూ ఉన్నారు. సేంద్రియ పద్ధతిలో మనం సాధ్యమైనంత వరకు ఈ పురుగు మందులు కెమికల్స్ వాడకుండా సాగు చేస్తూ పండిస్తూ ఆర్గానిక్ పంటల్ని తీసుకొస్తూ ఉన్నారు. వినియోగదారులకు కూడా మనం వాడుకోవడానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి మార్కెట్లో మంచి గిరాకీ రేటు ఉండడమే కాకుండా తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం కూడా అదనంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనతో రైతు ఉన్నారు, ఆదర్శ రైతు కృష్ణగురుమూర్తి గారు. నమస్కారం అండి.
4: నమస్తే
3: సార్. మీరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఉద్యాన పంటలు, వీటి గురించి వివరాలు మనం మాట్లాడుకునే ముందు ఒకసారి మా శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, అలాగే ఈ సాగు వైపు రావాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది, ఎందుకని మీరు ఇటువైపు మొగ్గు చూపారు ఒకసారి?
4: నా పేరు కంభంపాటి కృష్ణగురుమూర్తి. నేను ఎంటెక్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 25 ఇయర్స్ నేను జాబ్ చేశాను. తర్వాత ఇప్పుడు కరెంట్ రోజుల్లో మనకి ఈ కెమికల్ ఫుడ్స్ మనకి ఎక్కువైపోయాయి బాగా. సో అందుకని నాకు అనిపించింది మనకి పొలం ఉంది కాబట్టి వచ్చి చేస్తూ మంచి ఫుడ్ తయారు చేసి మనం తింటూ నలుగురికి పెట్టచ్చు అని చెప్పి జెన్యున్ గా మనం చేద్దామనే ఉద్దేశంలో జాబ్ రిజైన్ చేసి వచ్చాను.
3: ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి సార్ మీరు?
4: నేను ఇక్కడ కొల్లిపురం అండి, తెనాల దగ్గర.
3: అయితే మీ పూర్వీకులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు?
4: మా నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళు.
3: సార్ అయితే ముందుగా మీరు ఎలా మొదలు పెట్టారు? సహజంగా మనకు ఒక ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, మన పూర్వీకులు మన పెద్దవాళ్ళకి తెలుసు. మీకు ఈ వ్యవసాయం అనేది పూర్తిగా కొత్త కదా, ఎంటెక్ మీ బ్యాక్గ్రౌండ్, ప్రైవేట్ కంపెనీలో జాబ్, ఇది అనేది పూర్తి కొత్త కాబట్టి మీకు ఆలోచన వచ్చిన వెంటనే ఎలా స్టార్ట్ చేశారు?
4: మెయిన్ సోర్స్ ఇస్ యూట్యూబ్. చేస్తే తప్పకుండా ఆర్గానిక్ వ్యవసాయమే చేద్దామని ఆ పద్ధతిలో. ఆవు ఎలాగూ ఉంది ఇంట్లో, సో ఆవు ఉంది కాబట్టి ఆ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ గా.
3: మీ ప్లానింగ్ ఎలా సాగింది సార్? ఆలోచన వచ్చిన వెంటనే మీరు హౌ డిడ్ యు స్టార్ట్, ఎలా మొదలు పెట్టారు?
4: సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీతో డిస్కస్ చేశాను, వైఫ్ డిస్కస్ చేసి ఆవిడ సంపర్కం తీసుకున్న తర్వాత దెన్ ఐ రిజైన్ మై జాబ్. జాబ్ రిజైన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. ఆవిడ జాబ్ లోనే కంటిన్యూ అయింది.
3: ఎలా, మీరు ఏ పంటతో మొదలు పెట్టారండి ముందు?
4: స్టార్టింగ్ వరి, అరటి ఒక దిబ్బ మీద పెట్టాను. సో అరటి మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే అరటిలో షెల్ఫ్ లైఫ్ ఉండదు, అండ్ సెకండ్లీ మార్కెట్ లోకి ఇమ్మీడియట్ గా మనం అంత ఆర్గానిక్ గా అరటిని తీసుకునే వాళ్ళు జనం తక్కువ. అరటి వేయడం కష్టం అవుతుందేమో, ఎందుకంటే ఆర్గానిక్ గానే మనం అమ్మాలి, వెళ్ళిన తర్వాత మార్కెట్ లో అన్ని ఈక్వల్ అయిపోతాయి అని అనిపించింది. వరి డిఫరెంట్ వెరైటీస్, 6 వెరైటీస్ వరకు నేను
3: చేస్తున్నాను.
4: మైసూర్ మల్లి, ఇంద్రాణి, బహురూపి, బ్లాక్ రైస్ అంటే కాలబట్టి, మాపిల సాంబార్.
3: ఇందులో మీకు

0: అంటే మార్కెట్ లో బాగా వెళ్తున్న రకం
1: మైసూర్ మల్లి బెస్ట్.
0: ఎందుకని?
1: ఎందుకంటే అది సన్న వెరైటీ అండ్ మనకి దాదాపు బీపీటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో జనాలకి ఈజీగా దాని వైపుకి వెళ్ళగలనమాట. అంటే బేసికలీ మేము చేసేది ఇవన్నీ ఇండియన్ వెరైటీస్, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి, తక్కువ పట్టి ఇస్తామన్నమాట. కాబట్టి స్విచ్ ఇవ్వడానికి కొంచెం జనాలకి వైట్ రైస్ బాగా తిని అలవాటు అయిపోయి,
0: పాలిష్డ్
1: రైస్ బాగా అలవాటు అయిపోయి తినడం కొంచెం కష్టపడతారు. బట్ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకుంటారు.
0: పాత రోజుల్లో పొట్టుతోనే ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆ వైపుగా వెళ్తే దీనిలో చెప్తూ ఉంటారు బి కాంప్లెక్స్, వైటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తారు సార్?
1: నేను అరౌండ్ 7 ఎకర్స్.
0: అయితే గురుమూర్తి గారు, సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది రైతులు చెప్తున్న దీన్ని బట్టి మనం అక్రమే అనుకుంటే సరిపోదు ఈ సేంద్రియ పద్ధతి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి. ఇది ఫస్ట్ అపోహ అన్నమాట. ఎందుకంటే ఈ పురుగులు వీటన్నిటిని తట్టుకోవడం, మనం అక్రమే కంచేసుకుని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎలా దీన్ని అధిగమించారండి?
1: బేసిక్ గా ఏంటంటే లక్కీగా ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ, మా నాన్నగారు అమ్మమ్మగారు సెట్ చేశారన్నమాట. ఇదంతా ఇది అన్ని వైపులా బౌండెడ్ కాలువలు, అన్ని వైపులా కాలువలు ఉన్నాయి,
0: మీకు సహజ రక్షణ ఉంది,
1: రక్షణ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ ప్లేస్ ఇస్ వెరీ
0: తక్కువ,
1: చాలా తక్కువ. అది చాలా అడ్వాంటేజ్. లేకపోతే మనం మధ్యలో ఉండి మనం చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వేరే వాళ్ళు వాటర్ అంత మంది దాంట్లోకి వచ్చి మనం ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా కూడా కష్టం. బట్ హౌఎవర్ మనం ట్రెంచ్లు అవి తీసుకుని చెయ్యొచ్చు, బట్ కష్టం. కానీ ఆ ప్రాబ్లమ్స్ లేకుండా బౌండరీస్ అన్ని ఫిక్స్డ్ బౌండరీస్, సో ప్రాబ్లం లేదు.
0: అయితే మీకు వరికి ఇరిగేషన్, నీటిపారుదల ఏ విధంగా ఇచ్చేవాళ్ళండి?
1: వరికి బోర్లు అన్ని ఉన్నాయి. సో అప్పుడు ఇనిషియల్ గా నేను వరే చేశాను, అప్పుడు బోర్ల ద్వారా ఇచ్చేవాడిని.
0: అంటే మనకు కెమికల్ దీనిలో కాస్త ఎక్కువ నీరు అవసరం అవుతుంటుంది కదా, దీనిలో కూడా అలానే ఎక్కువ అవసరం అవుతుంది.
1: బేసిక్ గా ఏంటంటే వాటర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే త్వరగా ఆరిపోదు భూమి.
0: అలాంటప్పుడు సహజంగా నీటి అవసరం కూడా కొంచెం
1: తక్కువ ఉంటుంది, తప్పకుండా.
0: కాస్త తక్కువ నీటితోనే మనం వ్యవసాయం చేయొచ్చు. అయితే అరటిలో ఏ రకాలు వేసారండి మీరు?
1: అరటిలో నేను చక్రకళ్ళి వేశాను, కర్పూర్ వేయలేదు. చక్రకళ్ళినే మెయిన్ గా, డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేశాను.
0: అరటికి మరి ఏ విధంగా నీరు?
1: నేను అప్పుడు దానికి డ్రిప్ పెట్టాను.
0: గురుమూర్తి గారు, ఈ సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలంటే ఒకసారి రైతు సోదరులకు చెప్పండి, ముందు నేల ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎలా చేసుకోవాలి?
1: బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మనం పచ్చిరొట్టె వేయాలి. అది మీరు కెమికల్ గా చేస్తున్నా కూడా పచ్చిరొట్ట వేయడం అనేది, ఎందుకంటే మనము సేంద్రియ ఎరువుని మనం పొలానికి ఇవ్వడానికి టన్నులు టన్నులు తీసుకొచ్చి ఇవ్వలేము. సో మనకి అది లిమిటెడ్ అండ్ దట్టు ఇప్పుడు ఈ కాలంలో మనకి పశు ఇది తగ్గిపోయింది. అండ్ దానివల్ల ఏమవుతోంది, మనం ఎవరైనా రైతులు పొలానికి సేంద్రియ ఎరువు కింద ఈ పెంట పోగుని ఇవ్వడానికి చాలా తక్కువైపోయింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాన్ని మనం కాంపెన్సేట్ చేయాలంటే గనక మనం పచ్చిరొట్ట వేసుకుని అవి ఒక 40 డేస్ అలా ఉంచి దాన్ని దున్నేసుకుంటే సో మనకి ఇన్ని టన్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ మనకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్.
0: దాన్ని పచ్చిరొట్ట కోసం మీరు ఏమేమి యూస్ చేసేవాళ్ళండి?
1: మేము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ వేసాము. యాక్చువల్గా అరౌండ్ 30 వెరైటీస్ వేస్తాము. అది మెయిన్ గా కొన్ని ఈ నవధాన్యాలు జీలుగా, తర్వాత నూనె గింజలు, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కలుపుకుని దాంట్లో. ఎందుకంటే ఈచ్ ప్లాంట్ విల్ గివ్ డిఫరెంట్ విటమిన్స్ టు ద బ్యాక్గ్రౌండ్ కి, నేలకి మనకి డిఫరెంట్ విటమిన్స్ ఇస్తుంది కాబట్టి ఇలా రకరకాల
0: వెరైటీస్ వేస్తే మనకు అంత మంచిది. సో అయితే పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం చాలా మంచిది,
1: చాలా చాలా మంచిది.
0: అయితే సార్, తర్వాత పెరుగుతున్న దశలో మనకు రకరకాల పోషకాలు ఇస్తూ ఉంటారు కెమికల్ ఎరువులు, ఎరువుల కొరత కూడా చూస్తూ ఉన్నాం మనం ఆర్టిఫిషియల్ గా రైతు సోదరులకి. ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు మొక్కకి ఖచ్చితంగా మనకు పోషకాలు ఇవ్వాలి, ఈ పద్ధతిలో మనం పోషకాలు ఏ విధంగా అందిస్తారు తర్వాత దశలో?
1: మనకి మన ఈ గ్రీన్ మెన్యూర్ లోనే మనకి చాలా దొరికిపోతాయి. అది కొలితే కనుక మనకి దాదాపు కావాల్సిన 17 పోషకాలలో మనకి మెయిన్ గా 3 పోషకాలు డైరెక్ట్ గా ఆ ఎయిర్ నుంచి, నెక్స్ట్ వాటర్ నుంచి తీసేసుకుంటాయి. మిగిలినవన్నీ మనకి మాక్సిమం ఈ పచ్చిరొట్టె దాంట్లో దొరికిపోతాయి. లేకపోతే కనుక మనం ఎడిషనల్ గా మనం ఎలాగో మనం ఘనజీవామృతం ఇస్తాము, ద్రవజీవామృతం ఇస్తాము, అలాగే మనం ఇన్ కేస్ ఆఫ్ ఫిట్ ఇస్ రిక్వైర్డ్ మనం ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. అవంటే ఏంటంటే బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో ఆల్రెడీ అవైలబుల్ న్యూట్రియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాంట్ కి ఏ పద్ధతిలో కావాలో దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తుంది. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఇచ్చేస్తారు ఫుల్ గా, అది ఎంత పెరుగుతుంది ఎంత యూజ్ అవుతుందో తెలియదు. మనం ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా భూమి మనకి ప్లాంట్ కి కావాల్సినవన్నీ పోషకాలు ఇస్తుంది. నైట్రోజన్ కావాలంటే ఆ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా ఇచ్చేస్తుంది.

0: ఈ ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మీరు ఎలా తయారు చేసుకుంటారండి?
1: ఘనజీవామృతం ఆవు పేడ, తర్వాత బెల్లము, తర్వాత శనగపిండి కానీ అని పల్సెస్ ఏవైనా పౌడర్, తర్వాత ఆవు మూత్రము, ఇవి కలిపి మనం తయారు చేసుకుంటాం.
0: ఎన్ని రోజులు ఇది పెట్టాలి?
1: బేసిక్ గా ఏంటంటే 2-3 డేస్ లో మనం కట్టేసుకుని ఎండ పెట్టుకుని దాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ద్రవ జీవామృతం అంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకుంటాం. మాక్సిమం 3 డేస్ లో మనకు అయిపోతుంది. సేమ్ కంటెంటే. బేసిక్ గా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, శనగపిండి, బెల్లం. సో కన్స్టిట్యుయెంట్స్ సేమే, ద్రవ రూపంలో ఉంటుంది. ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు.
0: పులిచిన మజ్జిగ వాడుతుంటారు, అది దేనికి?
1: పులిసిన మజ్జిగ మనకి ఫ్లవర్ డ్రాప్ కి. వీటిల్లో బేసిక్ గా ఏంటంటే మనకి శిలేంద్రాలను హ్యాండిల్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. బాగా డిఫరెంట్ స్టేజెస్ లో మనం ఇచ్చుకుంటాం
0: సార్. అలాగే మీరు నిమ్మ కూడా సాగు చేస్తున్నా అన్నారు కదా, ఇది ఎలాగా? నిమ్మ అంటే ఇది కొంచెం డ్రై కైండ్ ఆఫ్ వెరైటీ కదా, ఎక్కువగా మన నెల్లూరు సైడ్ అలా వింటూ ఉంటాం. మీరు ఇక్కడ ఎలా సాగు చేస్తున్నారు, ఏ రకాలు చేస్తున్నారు?
1: బేసిక్ గా ఏం చేశానంటే నేను వరిలో కలుపు ఎక్కువైపోతాను. ఇనిషియల్ గా బాగానే ఉంది. నేను మెట్ట చేశాను, మాగాడిని మెట్ట చేశాను. చెరువు తవ్వించి చెరువులో మట్టి తీసి వేసి మెట్ట చేసి డ్రిప్ ఇచ్చేద్దాం. ఎందుకంటే కూలీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో అందుకని మనుషులు దొరకపోవడం వల్ల డిపెండెన్సీని తగ్గించడం కోసమని నేను మెయిన్ గా మెట్ట చేశాను, 8 ఎకర్స్ చేశాను. తర్వాత ఏమైంది, వీడ్ బయట నుంచి వచ్చిన వీడ్ చాలా ఎక్కువైపోయింది. సో వరి నేను డ్రిప్ ద్వారానే పండించాను, బట్ హవెవర్ ప్రాబ్లం ఏమవుతుంది, వరిని డామినేట్ చేసి వీడ్ ఎక్కువచ్చాను. సో దానివల్ల నేను అనిపించింది ఏంటంటే వరిలో మనకి గడ్డిని హ్యాండిల్ చేయడం కష్టమైపోతాను. సో వైడర్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కనుక అప్పుడు గడ్డిని హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి అని నేను హార్టికల్చర్కి వచ్చాను అన్నమాట. బేసిక్ గా ఏంటంటే లైక్ వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. సో దానికి నేను బెడ్స్ వేసి బెడ్స్ మీద పెట్టాను. సో మధ్యలో యాక్చువల్గా దీనికి అంతర పంటల కింద మునగాను, బొప్పాయి సాగు చేస్తున్నాను.
0: దీనికి ఇరిగేషన్ ఎలా చేస్తున్నారు?
1: ఇరిగేషన్ అంతా డ్రిప్పే.
0: ఎన్ని ఎకరాల్లో ఈ నిమ్మ సాగు చేస్తారు?
1: 5 ఏకర్స్ నిమ్మ, అరటి 1-3 ఏకర్స్.
0: నిమ్మ ఏ రకాలండి?
1: మెయిన్ గా పెట్లూరి సెలక్షన్ 1, అది ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాము. సో అది పెట్టాము.
0: ఓకే, దానిలోనే అంతర పంటలుగా
1: మునగాను బొప్పాయి.
0: మీరు పంట తీయడం జరిగిందా?
1: లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
0: సార్ అయితే మీరు నీటి పాదల కోసం డ్రిప్ చేస్తున్నా అని చెప్పారు కదా, సహజంగా మనకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీలు ఇస్తుంది అని విన్నాను, ఆ విధంగా ఏర్పాట్లు చేసుకున్నా?
1: ఇది నేను సబ్సిడీ అనేది తీసుకున్నాను.
0: ఎలా సార్?
1: డీలర్స్ ఉంటారు. సో డీలర్ ద్వారా మనం అప్లై చేసుకుంటాము. శాంక్షన్ అయిన తర్వాత మనకి మెటీరియల్ అంతా వాళ్లే మనకి సప్లై చేస్తారు. సో వాళ్ళ ఫిక్సేషన్ కి మనం ఖర్చు మనం పెట్టుకోవచ్చు.
0: అంటే సుమారుగా ఒక 50% సబ్సిడీ?
1: యా, డిపెండింగ్ ఆన్ ద మనకి ఎంత పొలం ఉంది అని దాన్ని బట్టి. 5 ఏకర్స్ లోపల ఉంటే కనుక 90% సబ్సిడీ ఉంది. 5 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక 50% సబ్సిడీ ఉంటుంది.
0: మీరు ఇన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్, ఫస్ట్ మొదట్లో రైస్ చేస్తున్నారు, తర్వాత అరటి చేశారు, నిమ్మ, మునగ, వీటన్నిటికీ కేవలం మన యొక్క నాలెడ్జ్ సరిపోదు, మనకు చాలా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు, ఉద్యాన శాఖ అధికారులు. మీరు ఎవరి సలహాలు అయినా తీసుకోవడం జరిగిందా?
1: ఈచ్ బ్లాక్ విల్ హ్యావ్ ICRP వీళ్ళు ఉంటారు, వాళ్ళలో ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని నేను కన్సల్ట్ చేసి, డిస్ట్రిక్ట్ హెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సలహాలు తీసుకుని నేను చేస్తాను.
0: ఇందులో మీకు ఎదురైన సవాళ్లు చెప్పండి సార్, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా కానీ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్స్ గా, ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో యువతని ఈ అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు తీసుకురావాలని. ఈ నేపథ్యంలో మీకు ఎదురైన సవాళ్లు, మొట్టమొదటిగా వరి సాగు చేశారు, అందులో మీరు ఇప్పుడే చెప్పారు వీడ ఎక్కువ అని చెప్పేసి, తర్వాత అరటి సాగు చేశారు, ఇప్పుడు నిమ్మ, మునగ, బొప్పాయి కూడా చేస్తున్నారు. ఈ మొత్తంలో సేంద్రీయ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఏ దశలో ఎటువంటి సవాళ్లు ఉన్నాయి, మన కష్టాల నుంచి ఎదుటి వాళ్ళు తీర్చుకునే కొన్ని పాఠాలు కూడా ఉంటాయి, అందుకోసం అడుగుతున్నాను.
1: యా, మెయిన్ కూలీల ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా చెయ్యాలి. మనం ఈ గొట్టి మీద నుంచి చెయ్యాలంటే చెయ్యాల్సిందే తప్పదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ అఫ్ కోర్స్ నేను చూసుకుంటున్నాను. షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న మార్కెటింగ్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మనం తప్పకుండా మార్కెట్ కి ఇవ్వాల్సిందే. అరటి అనుకోండి, మార్కెట్ కి ఇవ్వాల్సిందే, బికాస్ అంత యూసేజ్, అంత కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత వీడ్ సమస్య ఎలాగూ ఉంది. సో వీడిని హ్యాండిల్ చేయడానికి మనం వీ హ్యావ్ టు హ్యాండిల్ సమ్హౌ. మీరు మనం ట్రిప్ మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఫ్లడ్ ఇరిగేషన్ ఈజ్ నాట్ గుడ్.

0: ఇరిగేషన్ లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో వాటన్నిటిని మనం ప్రాపర్ యూటిలైజేషన్ చేయాలంటే కనుక తప్పకుండా డ్రిప్ మనం యూజ్ చేసుకోవాలి.
1: సార్ అయితే మరి మనకి ఏదైనా కూడా ఇంపార్టెంట్ దిగుబడే, అంటే కెమికల్ అది యూజ్ చేసి మనం ఎంత దిగుబడి తీస్తున్నాం, సేంద్రియ పద్ధతిలో సహజంగా దిగుబడి తగ్గుతుంది అంటారు. మీరు గమనించి నేను చెప్పండి, దిగుబడిలో ఎంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది?
0: లైక్ మాగాణిలో చేసినప్పుడు దిగుబడి కెమికల్ వాళ్ళు 40 bags పర్ ఏకర్ తీసుకుంటారు. మనం వేసే వెరైటీలు కూడా దేశీ వెరైటీలు, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడవు యాక్చువల్ గా, ఎందుకంటే బట్ క్వాలిటీ ఈజ్ గుడ్. సో మనం 22 bags పట్టుకు తీసుకున్నా మనకి ఇట్స్ ఫైన్, కానీ అంతవరకు మనకి తప్పకుండా వస్తుంది. ఇంకా మనం కృషి చేస్తే తప్పకుండా పెరుగుతుంది. బట్ ఇట్ విల్ నాట్ రీచ్ 40 bags అని అంత రీచ్ అవ్వదు, బట్ మినిమం 25 bags కానీ 30 bags వరకు వస్తుంది.
1: సార్ మనకు అలాగే ఇప్పుడు ఈ ఉద్యాన పంటలకి మీరు అన్నట్టు చాలా వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువే కదా, వీటికి ఈ కోల్డ్ స్టోరేజెస్ అనేవి కూడా అవసరం ఉంటుంది కదా, మీకు ఎలా ఇది ఎన్కౌంటర్ కాలేదా ఈ సమస్య?
0: కానీ ప్రాబబ్లీ ఐ మే హావ్ టు లుక్ ఫర్ దట్. మెయిన్ గా మార్కెటింగ్, మెయిన్ గా వీటిని మనం ఏ
1: స్థాయిల్ బట్టి మనకు ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటే మనకు ఆ స్థాయి ప్రొడక్షన్ ఉంటే మనకు ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంటుంది. మార్కెటింగ్ లో ఏమైనా మెరుగుపరచాల్సిన అవసరం ఉందంటారు, అంటే జస్ట్ మీరు డొమెస్టిక్ కన్సంప్షన్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగే కాకుండా కాస్త పెద్ద స్థాయిలో మార్కెట్స్ కి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు?
0: యాజ్ యు సెడ్, కోల్డ్ స్టోరేజ్ ఇస్ ఇంపార్టెంట్. మనం ప్లాన్ చేసేటప్పుడే డిఫరెంట్ వాళ్ళతో టైప్స్ మనం పెట్టుకోవాలి తప్పకుండా, నెట్వర్క్ డెవలప్ చేసుకుని టైప్స్ పెట్టుకుని బిగ్ మార్కెట్ లైక్ మాట్లాడుకుని అప్పుడు మన దగ్గర మంచిది.
1: బయట సేల్ చేస్తుంటారు, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? దేనికి ఏ రకాలకి బాగా అనిపిస్తుంది, మిగతా వాటితో పోలిస్తే మీకు డిఫరెన్సెస్ మీ దాకా వచ్చింటుంది కదా, ఎలా చెప్తుంటారు?
0: రైస్ లో బెస్ట్ అంటే అందరికి చెప్పాను కదా, మైసూర్ మళ్ళీ చాలా ఇష్టపడతారు. అండ్ బ్లాక్ రైస్ ఇలాంటివన్నీ ఏంటంటే దే ఆర్ రిచ్, మనుషులు తినడం కొంచెం కష్టం అవుతుంది, దాని మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటే గానీ తినలేరు. కానీ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆరోగ్యం నిజంగా తప్పకుండా మంచిగా అయింది, ఆ ఫీడ్బ్యాక్ నాకు ఉంది. సో అందుకే దే వాంటెడ్ టు హ్యావ్ దీస్ రైస్ ఓన్లీ.
1: సార్ ఇప్పటి తరము అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి వ్యవసాయం వైపు రావడం లేదు కదా, యువత వ్యవసాయం వైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు, మీ అనుభవంలో చెప్పండి.
0: యా బేసిక్ గా ఏంటంటే లైక్ ఇనిషియల్ స్టేజెస్ లో కొంతవరకు మనం జాబులు చేయాలి, చేసిన తర్వాత ఒక సర్టెన్ లిమిట్ పెట్టుకుని వాళ్ళు వ్యవసాయం వైపుకి వచ్చి పండిస్తే అప్పుడు అటు మన ఎకానమీ దెబ్బతినకుండా ఉంటుంది, దెన్ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ సెకండ్లీ మనము కంట్రిబ్యూట్ చేస్తుంది.
1: ఎందుకని సేంద్రియ పద్ధతిలోనే మనకు భవిష్యత్తులో మంచిదంటారు, అంటే ఇంత సెల్ఫ్ సఫిషియెంట్ అవడానికి మనకు ఒక రకంగా గ్రీన్ రెవల్యూషన్ కారణం, గ్రీన్ రెవల్యూషన్ కారణంగానే మనకు కెమికల్స్ కూడా పెరిగాయి అనేది వాస్తవం. అయితే భవిష్యత్తులో మనకు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ పద్ధతి మంచిది అంటున్నారు, దీని వైపు రావాలంటే ఎలా మనం రైతుల్ని దీన్ని మోటివేట్ చేయగలం?
0: బేసిక్ మన ఆరోగ్యమే, ఎందుకంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నాం, బట్ హౌఎవర్ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం హెల్త్ కి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనం మన ఆరోగ్యాన్ని వదిలేసి ఏదో చేసుకుంటే ఉపయోగం లేదు, సరైన పద్ధతులు వాడి మనం చేస్తే గనక ఇట్స్ నాట్ టూ బ్యాడ్, మనకు తప్పకుండా మంచి ప్రొడక్షనే వస్తుంది. మనకి క్వాలిటీ ప్రొడక్షన్ ఉంటుంది అండ్ గుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకి సటన్లీ మనం సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడమే మంచిది.
1: అయితే గురుమూర్తి గారు చివరిగా చెప్పండి, భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాగు చేయాలనుకుంటున్నారా, దీన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, లార్జ్ స్కేల్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఏమిటి మీ భవిష్యత్ ప్రణాళికలు అంటే ఏం చెప్తారు?
0: బేసిక్ గా ఇప్పుడు ఐ మూవ్డ్ ఫ్రమ్ రైస్ టువర్డ్స్ హార్టికల్చర్, ఓకే, వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ. ఇంకా నేనైతే ఐ డోంట్ గో ఫర్ లార్జ్ స్కేల్ దీనికి వెళ్ళాను, బట్ మనకి మునగ నుంచి మంచి రాబడి ఉంటుంది, ఎందుకంటే పౌడర్స్, మరింగా పౌడర్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నేను ఎక్స్పాండ్ అవడానికి నేనేం అనుకోవడం లేదు, బట్ హౌఎవర్ ముందు ఈ స్కేల్ లో మనం చేసుకున్న తర్వాత దెన్ ఐ లుక్ ఫర్.
1: సార్ అయితే మనకు బయట ఇది సేంద్రియం ఇది కెమికల్ అనే వ్యత్యాసం అనేది వినియోగదారులుగా ఎలా తెలుసుకోవాలి, అంటే ఇప్పుడు కొంతమంది ప్రతిదీ సేంద్రియం అని చెప్పి అంటే కాస్త ధర ఎక్కువ పలికే నేపథ్యంలో ఇది సేంద్రియం అని ఎవరు నిర్ధారిస్తారు, ఏది మనం ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందని తెలుసుకోవాలి, దానికి ఏం చెప్తారు?
0: దానికి సర్టిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ వేర్ ఐడెంటిఫై ద జెన్యూనిటీ. బట్ బేసిక్ గా ఏంటంటే పండిస్తున్నప్పుడు మనం సర్టిఫికేషన్కి వెళ్ళచ్చు.

0: సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ సపోర్ట్. ఆ గ్రూప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ ఐసీఆర్పి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు.
1: ఆ విధంగా
0: సర్టిఫికేషన్ తీసుకుని ఆ సర్టిఫికెట్స్ మనం చూపెట్టి జెన్యూనిటీ మనం ప్రూవ్ చేసుకోవచ్చు.
1: అదే వినియోగదారులుగా కూడా మనం ఆ సర్టిఫికేషన్ చూసి
0: కొనుగోలు
1: చేసుకోవచ్చు. ధన్యవాదాలు అండి కృష్ణ గురుమూర్తి గారు, ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి సేంద్రియ పద్ధతిలో మీ యొక్క అనుభవాలు ఏవైతే ఇప్పుడు అరటి, నిమ్మ అలాగే అందర పంటలుగా మునగ, బొప్పాయి సాగు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సోదరులు ఎక్కువ స్థాయిలో ఈ సేంద్రియ పద్ధతి వైపు మరలుతారని, ఆ విధమైనటువంటి అవగాహన కలిగి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించి మనందరికీ కూడా ఇతోధికంగా సహాయపడమే కాకుండా వారు కూడా మంచి లాభాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటల సాగు నా అనుభవాలు. కొల్లిపర గ్రామ ఆదర్శ రైతు శ్రీ కంభంపాటి కృష్ణ గురుమూర్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: పోషక విలువలు నష్టపోకుండా ఆహారం తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. కూరగాయల్ని తీసుకురాగానే చల్లటి ప్రదేశంలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ నిల్వ చేయండి లేదా వెంటనే వండండి. తాజా కూరగాయలను గది ఉష్ణోగ్రత వద్ద లేదా వేడి వాతావరణంలో ఉంచడం వల్ల విటమిన్లు నశిస్తాయి. తొక్క తీయకముందే కూరగాయల్ని కడుక్కోవాలి. కొన్ని కూరగాయలు, ఉదాహరణకి బంగాళదుంపలు, కందగడ్డ వంటి కూరగాయల తొక్కు మీద మురికి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని తొక్క తీసిన తర్వాత కూడా కడగాలి. కూరగాయల తొక్కల కిందనే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కూరగాయల తొక్కలు తీసేటప్పుడు తొక్కను వీలైనంత పల్చగా తీసుకోండి. కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయలను చాలా పెద్ద ముక్కలుగా కానీ లేదా

0: చిన్న ముక్కలుగా కానీ కొయ్యకూడదు. పెద్ద ముక్కలు ఉడికించేందుకు చాలా సమయం పడుతుంది, కాబట్టి పోషక విలువలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చిన్న ముక్కల వల్ల ఉపరితల విస్తీర్ణం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఉడికే ప్రక్రియలో ఖనిజాలు, విటమిన్లు అనేవి నశిస్తాయి. కోసిన కూరగాయ ముక్కల్ని నీటిలో ఎప్పుడూ నానపెట్టకూడదు. కూరగాయలు నల్లబడకుండా నీటిలో వేసినప్పుడు వీలైనంత తక్కువ నీటిలో వేసుకోవాలి. కూరగాయలను వీలైనంత తక్కువ నీటిలో వీలైనంత తక్కువ సేపు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో ఉడికించేందుకు తక్కువ సమయం పడుతుంది. కూరగాయల్ని వండేటప్పుడు మూత పెట్టాలి. దీనివల్ల ఆక్సిడేషన్ వల్ల పోషక విలువలు నశించవు. కూరగాయల్ని వండిన తర్వాత వెంటనే తినేయడం మంచిది. తిరిగి వేడి చేయడం వల్ల విటమిన్లు అనేవి నశించే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు, కందగడ్డ, చిలకడదుంప వంటి కూరగాయల్ని తొక్కతోటే ఉడికించాలి. ఉడికిస్తున్నప్పుడు తొక్క చిట్లినట్లయితే ఎక్కువసేపు ఉడికించకూడదు. దీనివల్ల విటమిన్లు నశిస్తాయి. ఆకుకూరల్ని బాగా కడిగిన తర్వాతే కోసుకోవాలి. కోసిన తర్వాత ఆకుకూరలను కడగకూడదు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, నూల్కోల్, క్యాలీఫ్లవర్ కూరగాయలకు ఉండే ఆకుల్ని పారేయకూడదు. వాటిలో అనేక పోషక పదార్థాలుంటాయి. భుజియా, పప్పు, చపాతీలు లాంటి వాటిల్లో ఈ ఆకులని వాడుకోవచ్చు. వీటిని సలాడ్ మాదిరిగా కూడా తినచ్చు. టమాటాలు, దోసకాయలు, ముల్లంగి, క్యారెట్లు, ఉల్లిపాయలు మొదలైన కూరగాయలను పచ్చిగా సలాడ్ మాదిరిగా తినాలి. ఈ కూరగాయల సలాడ్ను రోజూ తినే భోజనంలో చేర్చుకోవాలి. పచ్చి కూరగాయల్లో పోషక పదార్థాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినేందుకు ముందుగా వాటిని శుభ్రమైన నీటిలో బాగా కడగాలి. నీటిలో బాగా కడగడం వల్ల వాటికి ఉన్న మురికి పోవడంతో పాటు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పదార్థాల్ని వండేటప్పుడు వంట సోడాను ఎక్కువగా వాడకూడదు. వంట సోడా వాడడం వల్ల బి గ్రూప్ విటమిన్లు నశించే అవకాశం ఉంటుంది. చింతపండు, నిమ్మరసం, టమాటాలను ఆకుకూరలు, ఇతర కూరగాయలతో పాటు వండడం వల్ల విటమిన్లు నశించవు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. अरे पहली वाली बात कहां,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా శివరంజని చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. గీత రచన దాసం గోపాలకృష్ణ.

మీరు విన్న పాట మంచి మనసులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన ఆత్రేయ. మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

0: ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరి

నుంచి అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8 గంటల 1 నిమిషంలో అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడ వాహన రూఢుడుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదిని పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మౌతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026వ సంవత్సరం చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వర అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని 1 శాఖ, బృహత్ సామమని 1 శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడే స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వర అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడ ఆచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని. 7 కొండలు, 7 కొండలలో గరుడాచలం, గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని ఆ చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ

0: పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడే విష్ణో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చే తం విదు ఏం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలను మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవిందా గోవిందా. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతముడైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడు ఆయన. వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది ఈ సన్నివేశం ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు శ్రీ వినతా కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారరుతులు ప్రకటింపచేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర. మద్దూరి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నిలిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతిని జోడించి నమస్కరిస్తూ అన్యలి ముద్రలో నిలిచి అన్యలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లే.

0: అనేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించాడు. ఎంత అద్భుతం అంటే మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తి భవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తా జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ట దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, లోకల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో, శరణాగతి చేస్తారో, అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే, మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నాడు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడో దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడాద్రివాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్యోపచార భక్త్యోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడిక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు, గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకరకంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు చాలా గొప్పదైన

0: ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామి వారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో, ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా, మిమ్మల్ని మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకున్నామని ఆయన్ను ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తరిస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరందుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం. ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణ భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తనం బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం కీర్తనం స్మరణం

0: పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు, ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణకీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అని అంటే మనం ఉన్న చోటని గోవింద నామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు, మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికి ఏమి దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం, భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటోంది, వ్యక్తం అవుతూ ఉంటోంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం అర్చనం, మనకు తెలిసిన భగవంతుడి యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని, ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతుంది, నిర్మలత్వం కలుగుతుంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతుంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడ వాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్యవైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడడం, అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేపి వా విషన్నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని.

విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధ తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో కానీ వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయన్ను చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పించినటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం.

0: మంగళాయ మంగళం అంటూ మంగళాద్యాని మంగళమధ్యాని మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాచరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత

0: వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వార్తల వివరాలు. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు ఆధునిక నైపుణ్యాలు, భవిష్యత్ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో అందజేశారు. 20వ రోజ్గార్ మేళాను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, 100,00,000 రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్టీఏలు కుదుర్చుకుందని, ఇది దేశీయ పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లను, యువతకు అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను తెరిచిందని నరేంద్ర మోదీ అన్నారు. భారత్కు చెందిన యువత నైపుణ్యంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, మన నిపుణులు, స్టార్టప్ల నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా భారత్ నిలిచిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
1: आज भारत का युवा आगे बढ़ रहा है. अब आप सभी की भारत सरकार में रहते हुए ये जिम्मेदारी है कि देश के युवाओं की आकांक्षाओं को समझते हुए आप अपने काम को बखूबी निभाएं. हर फाइल पर किया गया सिग्नेचर युवा एस्पिरेशंस को आगे बढ़ाने वाला होना चाहिए. इनोवेशन से इन्वेस्टमेंट बढ़े और इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट के नए अवसर बने कि जिन परेशानियों से आप गुजरे हैं दूसरे युवाओं को न गुजरना पड़े.
0: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కర్బన ఉద్గారాల వాటా సగం కంటే తక్కువేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలపై తరచూ నెపం మోపడం సరికాదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆధ్వర్యంలో ఈరోజు ది ఫ్యూచర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ COP21 సదస్సులో చేసుకున్న ఒప్పంద లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక G20 దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రంగంలోనూ భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని, గడిచిన 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం 3 రెట్లు పెరిగిందని చెప్పారు. క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, అణు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించామన్నారు. ఇదే సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, పర్యావరణ రక్షణకు సంబంధించి ఎలాంటి చట్టాలు, ట్రిబ్యునల్లు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని చెప్పారు. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడుకోవడం, సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొంటూ,
2: does not experience pollution according to administrative boundaries. A forest does not understand the distinction between one project from another. The atmosphere does not recognize national frontiers. Climate adjudication must therefore look beyond the immediate proposal and examine the larger ecological system of which that project forms a part. The global judicial experience is equally instructive because there is no single constitutional route to environmental protection.
0: ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ తరపున ప్రస్తుతం దాదాపు 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించారు. దేశంలో డిజైన్ ప్రతిభకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఇందులో భాగంగా సుమారు 85,000 మంది డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమికాన్ ఇండియా 2026 సదస్సు వేదికగా ఆయన విలేకరులతో ఈరోజు మాట్లాడారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను మరింత వేగవంతం చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలు, ఇన్వెస్టర్లతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన భరోసానిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని పలు హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా, అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం ఈ నియామకాలు ఖరారు చేసినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ సక్సేనా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు, జమ్మూకాశ్మీర్, లడక్ హైకోర్టుకు 1 నియమితులయ్యారు. మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ పొందేందుకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర

0: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటం, నిబంధనలకు విరుద్దంగా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయుర్వేదంతో పాటు ఇతర ఆయుష్ వైద్య విధానాల్లో కృత్రిమ మీద ఏఐ వినియోగాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వేగవంతం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆయుష్ గ్రిడ్ డిజిటల్ వేదిక ఆధారంగా ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, విద్య, సమాచార సేవల వంటి పలు రంగాల్లో ఏఐ సాంకేతికతను విస్తృతంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పౌరులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక ఏఐ చాట్బాట్లను అభివృద్ది చేస్తున్నట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యోగా సారథి యోగా సూచనల కోసం ఏఐ చాట్బాట్గాను, నివేశ్ సారథి ఆయుష్ రంగంలో పెట్టుబడుల కోసం ఏఐ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని సవల్యాపురం గుంటూరు మార్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల బలోపేతానికి 142 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వెర్షన్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 250 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 20వ ఆసియా క్రీడలు ఈరోజు అధికారికంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహితో ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారుల కవాతులో 501 మంది సభ్యులతో కూడిన భారత బృందానికి మనుభాకర్, పవన్ సెహ్రావత్ నాయకత్వం వహించారు. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే కొన్ని క్రీడాంశాలు ప్రారంభమయ్యాయి. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరుకుంది. నిషన్ వేదికగా రేపు జరిగే రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టెక్ బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాలు సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరోవైపు మరట్వాడా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, కొంకన్, గోవా, ఒడిశా సహా ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా దేశ యువతకు నైపుణ్యాలు, అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పర్యావరణ రక్షణకు ఎలాంటి చట్టాలు లేని కాలం నుంచే ప్రకృతిని రక్షించే సంస్కృతి భారత్లో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం సెమీకండక్టర్ డిజైన్ నిపుణుల్లో భారత్ నుంచి 20% మంది సేవలు అందిస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने विकसित और आत्मनिर्भर भारत के निर्माण में युवाओं की महत्वपूर्ण भूमिका पर बल दिया. 20वें रोजगार मेले में 51,000 से अधिक नियुक्ति पत्र सौंपे. रेलवे ने लखनऊ डिवीजन के 607 किलोमीटर से अधिक रूट पर कवच 4.0 लगाने को मंजूरी दी. पश्चिमी रेलवे के उधना उकाई सोंगाध खंड पर 4 लेन वाले रोड ओवरब्रिज के निर्माण को भी मंजूरी. 2 दिवसीय पूर्वोत्तर शिक्षा सम्मेलन नागालैंड में संपन्न. राष्ट्रीय शिक्षा नीति 2020 के कार्यान्वयन पर ध्यान केंद्रित किया गया. नेपाल के वित्त मंत्री डॉ स्वर्णिम वागले ने भारत नेपाल साझेदारी के

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట అకేలే హమ్ అకేలే తుమ్.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: इसी के साथ संगीत का अखिल भारतीय कार्यक्रम आज अब यहीं संपन्न होता है। इसमें आज आपने सुना श्री एस हरिकुमार का कर्नाटक शैली में वायलिन वादन। कार्यक्रम में संगति कर रहे थे मृदंगम पर श्री चंगनाशेरी के आर जैन और घटम पर श्री अंचल एच कृष्ण अय्यर। ये कार्यक्रम आकाशवाणी के तिरुवनंतपुरम केंद्र में रिकॉर्ड किया गया और दिल्ली आकाशवाणी से प्रसारित हुआ।
1: With that we conclude the violin recital by Sri S. Harikumar in the broadcast of National Program of Music. He was accompanied by Sri Changanasheri K. R. Jayan on the mridangam and Sri Anjal H. Krishna Iyer on the ghatam. This broadcast was recorded at Akashwani Tiruvananthapuram and came to you from the Delhi station of Akashwani.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सबके जो धन है, आवंटन तो सबके अलग अलग धन होते हैं, लेकिन जब एक योजना बनती है, मैं छोटा सा अगर आपको एक यहाँ पे उदाहरण दें, प्रधानमंत्री आवास योजना ग्रामीण या शहरी, अब सिर्फ घर नहीं मिलता है, मतलब ये है कि ढांचा दे दिया, उसमें पानी की सुविधा, बिजली की सुविधा, पाइप गैस की सुविधा, तीन चार चीज़ें जो कि जब आप घर के अंदर प्रवेश करें, और वो घर किस नाम पर जाएगा, महिला के नाम पर होगा, उसका रजिस्ट्रेशन घर की महिला, तो एक उनको एम्पावर किया आपने। अब ये अलग अलग स्कीम से निकल के आ रहे हैं, पाइप गैस का अलग स्कीम जो सरकार के आवंटन है, पानी घर घर जल योजना, अलग अलग जो स्कीम्स बनी है उसी में से निकल के आ रहे हैं, लेकिन जब आपने आवंटन कर दिया तो आप रह सकते, तो एक ही सोच बदली कि वे कार्य करें।
1: श्रोताओं, एक होलिस्टिक बदलाव यानी जो परिवर्तन हुआ है वह संपूर्णता में बदला है। इसका बहुत अच्छा उदाहरण हमारे केवी प्रसाद जी ने दिया है कि प्रधानमंत्री आवास योजना मतलब एक ढांचा घर नहीं, बल्कि उस घर में जब वो तैयार होता है तो आपको नल जल भी मिल रहा है, शौचालय की व्यवस्था भी मिल रही है, साथ साथ रसोई के लिए गैस का भी इंतजाम आपको हो रहा है, और सभी योजनाएं सरकार की विभिन्न योजनाओं के तहत एक जगह समन्वित होकर एकीकृत होकर देश के सबसे पिछड़े गरीब वर्ग के लोगों को अंत्योदय योजना के तहत मिल रहे हैं, ये जमीन पर दिख रहा है। हमारा ये विशेष कार्यक्रम यही संपन्न होता है। आप सभी श्रोताओं की ओर से शुभमय आपको और केवी जी आपको हम धन्यवाद देते हैं।
0: धन्यवाद मनोज जी।
2: विशेष श्रृंखला जनसेवा से देश सेवा के तीसरे संस्करण में आप सुन रहे थे परिचर्चा अंत्योदय का संकल्प। इसमें भाग ले रहे थे राजनीतिक विश्लेषक केवी प्रसाद और आर्थिक विश्लेषक शुभमोय भट्टाचार्य जी। कार्यक्रम का संचालन कर रहे थे मनोज पाठक। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ శ్రీమతి పి ప్రియదర్శిని. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అని బీసెంట్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం వింటారు. 7:55 ఈ మాసపు పాట. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ శర్మ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి. 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం వింటారు. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో రోబో కథానిక వింటారు. రచన శ్రీమతి గోవిందరాజు మాధురి. అనంతరం లలిత గీతం. 3వ అంశం దంతరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు. 3:00 అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బిఏ అప్పారావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు. 4:00 గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 7:15 పంట సీమలు కార్యక్రమంలో అపరాల సాగులో యాంత్రీకరణ గురించి డాక్టర్ డి విజయకుమార్ గారితో పరిచయం. అనంతరం జానపద గీతం వింటారు. ఇక 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర. రాత్రి 10:00 రవి వాసిరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఓర్పు వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అమృతం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:47:42. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.